దావీదు కీర్తనలు, రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667202, సెల్ నంబర్ 9444233.

కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదను.

0: అత్యంత నమ్మదగిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. యెహోషువ ఇస్రాయేలీలు యోర్దాను నది యొద్దకు వెళ్ళి అక్కడ నిలిచారు. 3 రోజులు గడిచిన తర్వాత నాయకులు శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు చేశారు. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. అప్పుడు యెహోషువ మందసాన్ని తీసుకుని ప్రజలకంటే ముందుగా వెళ్ళమని యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని చెప్పాడు. ఇస్రాయేలు జాతికి మరొక విశ్వాస పరీక్షగా ఇది ఉంటున్నది. ఇక 4వ అధ్యాయంలో యోర్దాను దాటిన వెనువెంటనే జరిగిన సంఘటనను గమనిస్తాం. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 గురిని ఎన్నుకోమని యెహోవా యెహోషువతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉంది. ఆ కారణాలు ఏమిటో నేటి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇక ఇందలి ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 3వ అధ్యాయం 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. యెహోషువ వేకువనే లేచాడు. తన వారితో అతడు హిత్తీము నుండి బయలుదేరాడు. ఇప్పుడు వీరు యొర్దాను నది దాటాలి. 3 దినములైన తరువాత శిబిరములో నాయకులు జనులకు ఆజ్ఞాపించారు. యాజకులైన లేవీయులు యెహోవా నిబంధన మందసము మోసుకుపోతూ ఉండగా మీరు దాని వెంట వెళ్ళాలి. మీరు దానికి 2000 కొలమూరల దూరంలో నడవాలి. మీరు వెళ్లే త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్లినది కాదు. మందసానికి సమీపంగా నడవకండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకోండి. యాజకులారా, మీరు మందసము నెత్తుకొని ప్రజల ముందు నడవండి. ఇశ్రాయేలు జాతికే ఇది గొప్ప విశ్వాస పరీక్ష. మునుపు ఎర్రసముద్రం దాటారు, కాని ఇప్పుడు యొర్దాను నది దాటాలి. ఇది వారికి మరొక విశ్వాస పరీక్ష. యొర్దాను దాటాక వీరు యుద్ధాలు చేయవలసి ఉంది. కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మోషే ఎర్రసముద్ర జలాన్ని కర్రతో కొట్టినప్పుడు వారికి దారి ఏర్పడింది. ఆరిన నేల మీద వారు నడిచారు. కాని ఇది యొర్దాను నది. ఇది వరదలు వచ్చే కాలం. నది పొర్లిపారుతోంది. ఇది ఎర్రసముద్రం కంటే గొప్ప అద్భుతం. యెహోవా నిబంధన మందసం ముందు కదలాలి. మందసానికి ప్రజలకు మధ్య కనీసం 1 మైలు ఎడముండాలి. ముందు వారు నది అంచుకు వచ్చి అక్కడ నిలవాలి. 7వ వచనం నుండి అప్పుడు యెహోవా యెహోషువతో అన్నాడు, మోషేకులాగే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేస్తాను, యాజకులను కదలమని చెప్పు. యెహోషువ అన్నాడు, ఇది మన దేవుడైన యెహోవా ఆజ్ఞ. సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొర్దాను నది దాటబోతోంది. జీవము గల మన దేవుడు అక్కడి మనుష్యులను వెళ్లగొడతాడు. గోత్రానికి 1 చొప్పున 12 గురిని ఏర్పరచుకోండి. యెహోవా మందసమును మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి. కోతకాలమంతా యొర్దాను గట్లమీదిగా పొర్లిపారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దాను దాటడానికి జనులు తమ గుడారములలో నుండి బయలుదేరారు. మందసాన్ని మోస్తూ యాజకులు నీటి అంచున నిలువగానే పైనుండి పారే నీళ్లు బహుదూరాన ఆదాము అనే పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాయి. లవణ సముద్రంలోకి పారే నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. యొర్దాను మధ్య యాజకులు ఆరిన నేలపై నడిచారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలపై దాటుతూ వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? ఈ దృశ్యం ఎంతో మనోజ్ఞమైనది. యాజకులు నదీ జలం అంచున పాదాలు మోపగానే జలరాశి అల్లంత దూరాన ఆగిపోయింది. అది అసలే వర్ష ఋతువు. సంవత్సరానికి 2 సార్లు విపరీతమైన వర్షపాతం. ఇప్పుడిది వసంతకాలపు వర్షం. సాధారణంగా ఈ నది దాటాలంటే కొన్ని వారాలు పడుతుంది. యాజకులు మందసం మోస్తూ నడిచి వెళుతున్నారు. వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వారి మనస్సుల్లో మెదులుతూనే ఉంది. దేవుడు జలరాశిని ఆదాము అనే స్థలంలో నిలిపివేశాడు. ఆదాము అనే స్థలమే కాదు, ఆదాము అనే వ్యక్తిని కూడా మనం ఎరుగుదుము. మానవ పాప సమస్య అంతా ఆదాము అవిధేయతతోనే మొదలైంది. యాజకులు మందసం మోశారు. మందసం ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కని సంకేతం. అరణ్య ప్రయాణంలో ఈ మందసం వారి మధ్యనే ఉంది. 40 సంవత్సరాలు వారు మోసిన మందసమిది. ఈ మందసం వారికి ముందుగా నడిచింది. అలాగే యేసుక్రీస్తు మరణాంధకారపు లోయలో గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎర్ర సముద్రం అనుభవం, ఇప్పుడు యొర్దాను అనుభవం, ఈ రెండూ యెహోషువాను మోషేకు వారసునిగా గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన స్థలంలో సరిగా అక్కడే ఒకరోజు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చాడు. వీరికి యుద్ధాయుధాలు యుద్ధరథాలు లేవు, గాని యెహోవా వీరికి తోడుగా ఉన్నాడు. అదే వారి విజయ రహస్యం. పాత తరమంతా గతించింది. ఆ తరానికి యెహోషువా కాలేబు ప్రతినిధులుగా మిగిలి ఉన్నారు. నాయకత్వపు బాధ్యతలు చేపట్టినవాడు యెహోషువా. యొర్దాను దాటాక ఎరికోను వశించేసుకోవాలి. అక్కడ విజయస్థూపం నిర్మించారు. దేవునిపై ఆధారపడినప్పుడెల్లా గెలుపు, లేకపోతే ఓటమి. యెహోషువా దేవునికి విధేయుడై ఎన్నో విజయాలు సాధించాడు. సోదరీ సోదరులారా, దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు, నీవు అడుగుపెట్టే ప్రతిచోటూ నీకిస్తాను అన్నాడు ప్రభువు. బైబిలులోని చరిత్ర గ్రంథాలన్నిటిలో యెహోషువా గ్రంథము మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. మందసాన్ని మరోసారి చూడండి. ఇది ఇశ్రాయేలు జాతి అంతటికీ ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతం, దేవుని సన్నిధికి ప్రతీక. దీనినే నిబంధన మందసం అంటారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది. ఇది బంగారంతో చేయబడింది. దీని మూతపైన కెరూబులు 2 ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దశాజ్ఞల పలకలు అందులో ఉంటాయి. మందసంలో మన్నాపాత్ర ఉంటుంది. అహరోను కర్ర అందులో ఉంచబడింది. అది యాజకత్వ అధికారాన్ని సూచిస్తుంది. ఈ మందసాన్ని లేవీయులే మొయ్యాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది. వాగ్దత్త భూమిలో అడుగుపెట్టకముందు అందరూ తమను తాము శుద్ధి చేసుకోవాలి. దేవుడు వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడు. భోజన విషయంలో, స్త్రీ కానుపు విషయంలో, రోగాన్ని బట్టి శవాన్ని ముట్టుకున్నందువల్ల కలిగే అపవిత్రత నుండి శుద్ధి పొందాలి. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధిలో మన శరీరము, జీవము, ఆత్మ శుద్ధిగా, శుచిగా ఉండాలి. దేవుని మాటలు యెహోషువా చెప్పగా విని ప్రజలు ఎంతో ఉద్రేకభరితులయ్యారు. వారిని కొంచెం నిదానించమంటున్నాడు యెహోషువా. తాత్కాలిక ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీవు దేవుని పని ఆరంభించకముందు దేవుడు ఏమి చెప్పాడో, ఆ పని ఎలా చెయ్యాలంటున్నాడో జాగ్రత్తగా వినాలి. కనానీయులు దుర్మార్గులు. దేవుడు వారిని శిక్షించడం న్యాయమే. దేవుడు ఇశ్రాయేలును శిక్షాదండంగా వాడుకున్నాడు. స్థానికులైన కనానీయులతో ఇశ్రాయేలీయులు కలిసి సాంకర్యమైపోకూడదు. ఇశ్రాయేలీయులు అడపాదడపా కనానీయ పద్ధతులను అనుసరించి దేవుని తీర్పునకు గురి అయ్యారు. యెహోషువా తన ప్రజలకు దేవుడెంత గొప్పవాడో చూపుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సర్వలోకనాథుడు, సార్వభౌముడు. యావత్ ప్రపంచానికి ఆయన ప్రభువు. ఏ సంఘము, ఏ శాఖ సత్యానికి గుత్తాధిపత్యం వహించజాలదు. యేసు అందరికీ ప్రభు, అందరినీ సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. దేవుడు పక్షపాతి కాడు. రూపాంతరపు కొండమీద పేతురు, యాకోబు, యోహాను కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనపడలేదు. ఏలియా లేడు, మోషే లేడు, యేసు ఒక్కడే సదాకాలం ఉన్న దేవుడు. మన గర్వాన్ని అతిశయాన్ని మేపటానికి యేసు ప్రభువు లేడు. ఆయన మనలను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు. ఆయనను వాడుకునే ప్రయత్నం

సంగతులున్నాయి. 12 యొర్దాను నదిలో నుండి 12 రాళ్లు తెచ్చారు. ఆ రాళ్లతో వారొక స్థూపం నిర్మించారు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ యొర్దాను దాటి వెడతారు. అప్పుడు మళ్లీ యొర్దాను నది వరదలు వచ్చి పొర్లిపారింది.

0: ఈ రాత్రి బస చేసే చోట నిలపాలి. ఈ రాళ్లు చిరకాలము తరతరాలకు ఇశ్రాయేలు జాతికి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈ స్థూపాలు యొర్దాను దాటిన సంఘటనకు ఆనవాళ్లు. ప్రియశ్రోతలు, యొర్దాను నది దాటటం చరిత్ర మాత్రమే కాదు, అది మన అనుభవం కూడా. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ 12 రాళ్లు సాక్ష్యం పలుకుతాయి. యెహోషువా ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఇంకా ఆ రాళ్లు అక్కడే ఉన్నాయి. రోమాపత్రిక 6:1-4 వరకు. కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము? క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. శ్రోతలు, ఈ వచనాలకు అర్థమేమిటి? దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు. కావాలని పాపం చేస్తూ దేవుని కృపను కోరటం అపచారం. క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన మనకు నూతన జీవమున్నది. ఈ 12 రాళ్లు యొర్దాను నదిలో ఉన్నాయి. ఇవి క్రీస్తు మరణాన్ని చూపుతాయి. ఈ రాళ్లను తీసి యొర్దాను నదికి పడమటి తీరాన ఉంచారు. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. 2000 సంవత్సరాల క్రిందట యేసు చనిపోయాడు. ఆయన మరణమందు ఆయనతో సంయుక్తమవుతున్నాము. బాప్తిస్మము అంటే సంయుక్తపరచబడడం అని అర్థం. ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మూలం ఇదే. క్రీస్తు, నేను ఏకాత్మ అవుతున్నాము. మా శ్రోతలు ఈ ప్రాతిపదిక సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు నది దాటారు. వెంటనే పాలస్తీనా పౌరులయ్యారు. ఇప్పుడు వారు వాగ్దత్త దేశానికి చెందిన ప్రజలు. మనం కూడా పరమకానాను పౌరులం. యొర్దాను దాటాము, పరమకానానులో ప్రవేశించాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎఫెసీ పత్రిక 2:4-7 వరకు పౌలు అన్నాడు, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనపరిచే నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పునరుత్థానుడైన యేసు జీవమే మన జీవమైంది. యెహోషువా 4:15 నుండి యెహోవా అన్నాడు, యాజకులను యొర్దానులో నుండి యువతలికి రమ్మను. అలాగే వారు యొర్దాను నడుమ నుండి వచ్చారు. అప్పుడు యొర్దాను యథాప్రకారం పొర్లిపారింది. అందరూ ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు. 12 రాళ్లను యెహోషువా గిల్గాలులో నిలువబెట్టించి అన్నాడు, రాబోయే తరానికి ఈ స్థూపాలు ఎందుకు స్థాపించబడినవో వివరించి చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి. శ్రోతలు వింటున్నారా? మనం రాబోయే తరానికి అందించాల్సిన స్వాస్థ్యం సువార్త. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తమ పిల్లలకు తమ అనుభవ సాక్ష్యాన్ని పిత్రార్జితంగా అందించాలి. గమనించండి, యొర్దాను నదిని వారు దాటారు. అంతకుముందు ఈజిప్టు నుండి ఎర్ర సముద్రం దాటి వచ్చారు. అది విమోచన. ఇప్పుడు యొర్దాను దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అప్పుడది మోషే చేతి కర్ర, గాని ఇప్పుడిది యెహోవా మందసం. అలాగే మరణం గుండా క్రీస్తు మనల్ని నడిపిస్తాడు. మరచిపోకండి, యొర్దాను క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. విశ్వాసుల మరణం కాదిది. క్రీస్తు మరణంలోకి మనము బాప్తిస్మం పొందాము. అందులో ప్రవేశించాము. యెహోషువా 4వ అధ్యాయం మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప పాఠం. ప్రజలు యొర్దాను నదిని దాటారు, అంతటితో అయిపోలేదు. అది ఇశ్రాయేలు జాతి చరిత్రకు కొత్త ఆరంభం. 12 గోత్ర నాయకులు 12 రాళ్లు నదిలో నుండి తెచ్చారు. వారు నిర్మించిన బలిపీఠం దేవుడే వారి నాయకుడని సాక్ష్యమిస్తుంది. ఇది విజయ సూచకం. ఇది వారికి కొత్త శకారంభం. మనలో కూడా గత స్మృతులు కొన్ని విజయస్థూపాలుగా నిలిచిపోతాయి. మోషే తరువాత యెహోషువా, వీరి నాయకత్వం రాబోయే తరాలకు ఎంతైనా మార్గదర్శకం. దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించే ప్రజలు ధన్యులు. యెహోషువా యెహోవా వాడుకున్న గొప్ప నాయకుడు. 2 ఘన విజయాలు. 1 ఎర్ర సముద్రం దాటారు, 2 యొర్దాను నది దాటారు. ఇప్పుడు వారు స్వతంత్ర జాతి. తరతరాలకు దేవుని ప్రజలు గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతారు. ప్రియ సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు నిర్మించిన 2 స్థూపాలు ఈ అధ్యాయంలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యొర్దాను నది మధ్య నుండి తెచ్చిన 12 రాళ్లు గిల్గాలులో స్థూప నిర్మాణానికి వాడారు. యొర్దాను నది మధ్యలో కూడా 12 రాళ్లతో మొదటి స్థూపం నిర్మించారు. ఈ 2 స్థూపాలు దేవుని మహిమను చాటే 2 సాక్ష్యాలు. 12 రాళ్లు అంటే 12 గోత్రాలు. నది మధ్యలో ఉన్న స్థూపం మీదుగా నీళ్లు పారుతూ ఉంటాయి. మొత్తం 24 రాళ్లు యొర్దాను నది నుండే తీశారు. యాజకులు నది మధ్యలో నిలిచి అలాగే ఎంతోసేపు మందసాన్ని మోస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు మోషేను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మోషేతో పోల్చి చూస్తే యెహోషువా అంత గొప్పవాడు కాడు అనిపిస్తుంది. మోషే పడిన శ్రమల ఫలితంలోకి యెహోషువా ప్రవేశించాడు. మోషే ఫరోతో తారసిల్లిన విధానం ఎంతో అపాయకరం, ప్రమాదకరం. యెహోషువాకు అట్టి పరిస్థితులు లేవు. ఇప్పుడు వీరు ఒక స్వతంత్ర జాతిగా వ్యవహరిస్తున్నారు. పోరాడతారు, గెలుస్తారు. దేవుని మాట విన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది. దేవుడు చెప్పకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున జీవించాలి, నడవాలి. ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి, విజయం సాధించాలి. ఒకరోజంతా యొర్దాను జలరాశి అక్కడికక్కడే ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు 1వ నెల 10వ తేదీ నది దాటారు. 1వ నెల 1వ తేదీ మోషే చనిపోయాడు. ఆ తరువాత 9 రోజులకు యొర్దాను దాటారు. అనగా మోషే మరణానికి వారు సంతాపము వెలిబుచ్చవలసిన దినాలవి. 30 రోజులు సంతాప దినాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో స్థూపం నిర్మించారు. గాలు అంటే దొరలటమని అర్థం. గిల్గాలు అంటే గాలు గాలు అని 2 సార్లు అన్నట్లు. అనగా ఎడతెగక దొర్లుతుంది అని అర్థం. ఇశ్రాయేలీయుల సమస్యలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇక్కడే ఇశ్రాయేలు మగపిల్లలందరికీ మొదటిసారి సున్నతి జరిగింది. ఇక్కడ ఒక జాతిగా మొదటిసారి పస్కా పండుగ చేసుకున్నారు. ఇక్కడే మన్నా సరఫరా ఆగిపోయింది. ఇక్కడే యెహోషువా సేనాధిపతిగా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడే సమూయేలును సౌలు కలుసుకున్నాడు. సౌలు ఇక్కడే తన రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు. ఈ స్థలంలోకే దావీదు రాజుగా అభిషిక్తుడై వచ్చాడు. ఏలియా ఇక్కడే రూపాంతరం చెందాడు. ప్రియ సోదరీ సోదరులారా, క్రీస్తునందే మన గిల్గాలు. ఇక్కడే మన పాపాలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు ఆధ్యాత్మికంగా మనకు నూతన సృష్టి అనుభూతి. క్రీస్తునందే సమృద్ధి జీవం. ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచాయి? యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ రాశిగా నిలిచాయి? 1. ఆదామను పురమునకు దగ్గర, 2. ఆశ్రయమను పురమునకు దగ్గర, 3. ఆకానను పురమునకు దగ్గర. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి తెలుసుకున్నాం. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని విన్నాం. ఇస్రాయేలీలు తమ జీవితంలో మరొక అద్భుతాన్ని చూశారు. యాజకులు మందసాన్ని మోశారు. అది ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఈ మందసమే వారిని అరణ్యంలో నడిపించింది. మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యోర్దాను నీళ్లలో అడుగు పెట్టగానే నదిని సులభంగా దాటగలిగారు. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 ఎన్నుకోమని యెహోవా యెహోషువాతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉన్నట్లుగా చూశాం. వారి కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు ఇస్రాయేలీలు ముందుకు వెళ్ళగలిగేలా ప్రభువు యోర్దాను నది ప్రవాహాన్ని నిలిపివేసిన సమయాన్ని గుర్తు చేసే విధంగా ఆ రాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతాయి. దేవుడు యోర్దాను నీటి ప్రవాహాన్ని ఆపి ఎర్ర సముద్రాన్ని విడగొట్టిన రీతిగానే ఇక్కడ కూడా చేశాడని ఇస్రాయేలుల పిల్లలు గుర్తుంచుకోవడానికి ఈ రాళ్ళు సహాయపడతాయని యెహోషువా మరోసారి పేర్కొన్నాడు. యెహోవా బాహువు బలమైనదని గుర్తించి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని వారికి గుర్తు చేస్తాయి. ప్రియులారా, ఇందరి సత్యాలు మీ ఆత్మీయ జీవితానికి సహాయపడగలవని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

జనులంతా యొర్దాను దాటటం తుదముట్టిన తరువాత యహోవా సెలవిచ్చాడు, 12 గోత్రకర్తలు తలా ఒక రాయి తెచ్చి వాటిని స్తూపాలుగా

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: బాధ అన్నది ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ఎలా ప్రేరేపిస్తుందో ఈరోజు మనం వినబోతున్నాం. అలాగే మనకు మరియు ఆత్మహత్యకు గుర్చిన తలంపులతో వేధింపబడుతున్న వారికి సహాయపడే సలహాలు వింటాము. ఆత్మకు పాఠాలు అనే భాగంలో మనం చిరకాలం జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించాడని, మన జీవితంలోని కష్టాలన్నీ ఎదుర్కొనేందుకు ఆయన మనకు సహాయం చేస్తాడని నేర్చుకుంటాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్వేత, ఇది ఓ గొప్ప ఆరంభం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు కదూ. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న చెట్లను చూశాను. అవి ఎంత ఠీవిగా ఉన్నాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా అవి తిన్నగా బలంగా నిలబడతాయి, కాదంటావా? మనందరం కూడా వాటిలాగా ఉండాలని నా ఆశ.
1: అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని గూర్చి బాధపడడం మనకు అలవాటైపోయింది. మనకు సంతోషాన్నిచ్చే వాటిపై, అనగా మన కుటుంబం, స్నేహితులు, పనిచేసే స్థలం మొదలైన వాటిపై మనం ఆధారపడతాం. వాటి ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే మనం తట్టుకోలేము.
0: నువ్వు కూడా అలా బాధపడతావా? అందరం అలాగే చేస్తామేమో. ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు మనలో కొంతమందికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఇక ముందుకు వెళ్లలేము అనిపిస్తుంది.
1: అవును, అలాగే జరుగుతుంది. అది చాలా బాధకరమైన విషయం. కాబట్టి శాంతిగారు ఈరోజు మనతో ఉన్నారు. నిరుత్సాహకరమైన భావాలను మనం ఎలా అధిగమించగలమో, అలాగే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు మనం ఎలా సహాయం చేయగలమో వారు మనకు వివరిస్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: శాంతిగారు, మీరు మా కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషం. మా శ్రోతలతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
2: మొట్టమొదట నేను ఆత్మహత్య చేసుకున్న మా పెద్దమ్మ కొడుకును గూర్చిన కథను మీతో చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అది చాలా ఘోరమైనది. అతని మరణం అతనికి తెలిసిన వారందరిపై చాలా ప్రభావం చూపించింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుచేతనంటే అతడు ఆ తీర్మానం చేసుకోకుండా సహాయం చేయటంలో మేము విఫలమయ్యామన్న బాధ మమ్మల్ని వేధిస్తున్నది. అతనికి సహాయం అవసరం అనుకున్న సమయంలో మేము అతనికి సహాయం చేయలేదు, అతన్ని అర్థం చేసుకోలేదు. అతడు అలా చేసుకోకుండా మేము ఏమైనా చేసి ఉండవచ్చును కదా అని మేము చాలా బాధపడ్డాం. మా పెద్దమ్మ కొడుకు అప్పుడే రిటైర్డ్ అయ్యాడు కాబట్టి దినమంతా ఖాళీగా ఉండేవాడు. రిటైర్డ్ కాక మునుపు అతడు పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాడు. అది అతన్ని చింతతో ముంచివేసింది. వేరే కారణాలు కూడా ఉన్నాయేమో. పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, ఎవరి కాపురాలు వారికి ఉన్నాయి. అతడు ఒంటరివాడైపోయాడు. అయితే తన ప్రాణం తీసుకోవటానికి అతనికి ఒక కారణం ఉందని అతడు ఎందుకు తలంచాడు? ఈ విషయం ఎవరితోనైనా పంచుకొని సహాయం కొరకు అడగవచ్చు కదా. అతడు ఎందుకు సహాయం కోరలేదు?
0: ఇది నిజంగా చాలా విచారకరమైనది. శాంతిగారు, మనుషులు తమ ప్రాణం తీసుకోవాలనుకోవడం సాధారణమైన విషయమేనా?
2: అవును, మనందరం కూడా ఏదో ఒక సమయంలో కష్ట పరిస్థితులను ఎదుర్కొంటాం, కాదంటారా? ఆలోచించండి, పరీక్షల్లో ఓడిపోయినప్పుడు, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేనప్పుడు, వ్యాపారంలో తీరని నష్టం వాటిల్లినప్పుడు, అతివృష్టి లేదా అనావృష్టి వలన పొలంలోని పంట అంతా పాడైపోయినప్పుడు మీరు బాధపడరా? భరించలేని బాధ కలిగించే పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ వస్తాయి.
0: తమ ప్రాణాలను తీసుకోవాలనుకున్నవారు ఎవరైనా మీకు తటస్థపడ్డారా?
2: కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు, ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనమందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు. కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు, ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్టపరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు.
0: ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారం అని నేను అనుకున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
1: పల్లవి, నీ ప్రశ్నకు శాంతిగారు జవాబు చెప్పకముందు ఓ పాటను విందామా? తరువాత మనకున్న బాధకరమైన పరిస్థితులను ఎలా తట్టుకోగలమో శాంతిగారి సలహాలను విందాము.

0: నిరీక్షణ మైల కార్యక్రమం మీరు వింటున్నారు. పల్లవి, నువ్వు ఇంతకుముందు శాంతిగారికి వేసిన ప్రశ్నలను మళ్లీ ఒకసారి చెప్తావా?
1: శాంతిగారు, ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని నేను అనుకున్నప్పుడు నేనేమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
2: చాలా మంచి ప్రశ్న వేశావు పల్లవి. దాని జవాబు చాలా ముఖ్యమైనది, అయినా అది చాలా సులభమైనది. మొట్టమొదట, ఒకవేళ నీకు అలాంటి తలంపు వస్తే ఎవరితోనైనా మాట్లాడటం మంచిది. మీ స్నేహితురాలితో, లేక డాక్టర్తో, లేక మీ సంఘంలో ఎవరితోనైనా పంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు సహాయం చేయలేకపోయినా మిమ్మల్ని మరొకరి దగ్గరకైనా తీసుకొని వెళ్తారు. మనుషుల జీవితాల్లో చాలాసార్లు బాధాకరమైన విషయాలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రేమించిన వారిని, అనగా తల్లిదండ్రులను, స్నేహితులను, లేక కన్నబిడ్డలని కోల్పోయినప్పుడు, లేక తీవ్రమైన దీర్ఘకాల అనారోగ్యానికి గురైనప్పుడు ఇక బతకకూడదు అనుకుంటారు. లేక వారికి పరిచర్య చేస్తున్న వారు, కుటుంబస్తులు తమను బట్టి బాధపడకూడదు అని, మేము చనిపోతే వాళ్లకు మేలు అని అనుకుంటారు. ఇంకా ఒక వ్యక్తి బాగా కుంగిపోయి చివరికి తన దైనందిన కార్యాలను కూడా చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు, నేను బ్రతకటం కన్నా చావటం మేలు అనుకుంటారు.
1: అలాంటి ప్రమాదాన్ని తెలుసుకునేందుకు ఏమైనా సూచనలున్నాయా?
2: చాలా మట్టుకు వారిలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాళ్ళు చాలా కుంగిపోయినప్పుడు బాగా ఏడుస్తారు. నేను చచ్చిపోయినా బాగుండును అని అంటూ ఉంటారు. లేక కొన్ని రోజులు, వారాలు, కొన్ని నెలల వరకు విచారంగా ఉంటారు. కొంతమందిలో ఓటమిని గూర్చిన భావం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఏ పనిలోనూ ఆసక్తి చూపించరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారు మళ్ళా చేసే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు ఏ సూచనలు కనిపించవు. ఆ కుటుంబానికి అది పెద్ద షాక్ లాగా ఉంటుంది. అలా జరుగుతుందని వాళ్ళు ఊహించరు. కాబట్టి అలాంటి సూచనలేవి మేము గమనించలేకపోయామని కుటుంబస్తులు వారి చావు విషయం తామే దోషులము అన్న అపరాధ భావమునకు చోటియ్యకూడదు.
1: శాంతిగారు, ఈ విధమైన తలంపులతో సతమతమవుతున్న వారికి సహాయం చేయడానికి నేను ఏ ట్రైనింగు చేయలేదు. వారికి ఎలా సహాయం చేయగలమో చెప్తారా?
2: మొట్టమొదట, వారి బాధ వాస్తవికమైనదని, మీరు దాన్ని అర్థం చేసుకున్నారని వారికి చెప్పండి. వారి ప్రశ్నలన్నింటికీ మీ వద్ద జవాబులు లేవని, అయినా మీరు వారి విషయం చింతిస్తున్నారని, వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నారని వారికి తెలియజేయాలి. వారి భావాలను, తలంపులను అర్థం చేసుకోనండి. వారికి సహాయపడేందుకు మీరు ఏం చేయాలో, వారికి ఏ విధమైన సహాయం కావాలో వారిని అడగండి. ఆ వ్యక్తి క్షేమం ముఖ్యం కాబట్టి మీరొక్కరే దాన్ని చేయలేరు. వాళ్ళు తమ ప్రాణాన్ని తీసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని రహస్యంగా ఉంచకూడదు. మీరు వారిని ఒక సంఘ కాపరి వద్దకు, లేక డాక్టర్ వద్దకు, లేక సలహాదారుని వద్దకు తీసుకొని వెళ్ళవచ్చు. ఈ విషయంలో నిపుణుల సహాయాన్ని వారికి అందించవచ్చు. ఆత్మహత్యను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న వారు ఆమెను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని, తనను గూర్చి ఎవరూ శ్రద్ధ తీసుకోవటం లేదని బాధపడతారు. కాబట్టి వాళ్లతో యథార్థంగా మాట్లాడండి. ఆమె ఏమి చేయాలనుకుంటున్నదో, ఆమె ప్రణాళికలేమిటో తెలుసుకోనండి. అలా తన ఉద్దేశాలు మీతో పంచుకున్నప్పుడు ఆమె హృదయం తేలికవుతుంది. కనీసం ఒక్కరైనా తన బాధను అర్థం చేసుకున్నారని, తను చెప్పినవన్నీ విన్నారని తృప్తి కలుగుతుంది. దీన్ని నమ్మటం కష్టమే, కానీ ఇది వాస్తవం. ఒకవేళ మీ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు మీతో చెప్తే, ఆమె తలంపు ఎంత స్థిరంగా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనన్ని వివరాలు సేకరించండి. ఒకవేళ ఆమె ఆయుధాలను, లేక మాత్రలను ఉపయోగించుకోనాలనుకుంటే వాటిని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకొని అవి ఆమెకు అందుబాటులో లేకుండా చేయండి. అలా చేశాక మీ స్నేహితుల సహాయాన్ని కోరండి. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవటానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. ఇవన్నీ చేస్తూ ఆమెను ఓదార్చటం మర్చిపోవద్దు. ఇతరుల సహాయం అందేంతవరకు ఆమెను ఏదో ఒక దానిలో నిమగ్నం చేయాలి. ఎదుట ఎవరైనా ఉంటే సాధారణంగా ఆత్మహత్య చేసుకోరు. మీ స్నేహితురాలి ఉద్రేకం తగ్గి ఆ తలంపును విరమించుకునేంతవరకు, లేక ఆమె నిద్రపోయేంతవరకు ఆమెతోనే ఉండండి.
1: ఈ విధమైన బాధ నుండి తిరిగి కోలుకోగలరా?
2: ఎందుకు కోలుకోరు? ఇక చావే శరణ్యం అనుకున్న వాళ్ళెందరికో తగిన సమయంలో సహాయం అందించబడినప్పుడు ఆత్మహత్యను విరమించుకున్నారు. ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నారు.
1: శాంతి గారు, ఇప్పుడు వారి పరిస్థితులలో ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి?
2: జీవితం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, మళ్లీ మంచి రోజులు వస్తాయి. కాలచక్రంలో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. సుఖం తర్వాత దుఃఖం, దాని తర్వాత మళ్ళా సుఖం, ఇవన్నీ మామూలే. కాబట్టి కొంతకాలం ఉండిపోయే సమస్యను గూర్చి మీకు మీరే హాని చేసుకోవాలన్న తీర్మానం చేసుకోకండి. నమ్మదగిన వారు అని మీరు అనుకుంటున్న వారితో మీ భావాలను పంచుకొనండి. మీ తలంపులతో మీరే సతమతం కావద్దు. వాటిని గూర్చి ఇతరులతో పంచుకుంటే మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. మీ పరిస్థితిని ఎదుర్కోవటానికి అది సహాయపడుతుంది. ఒకవేళ మీరు నీళ్లలో మునిగిపోతున్నారని లేక రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిస్తే మీ కుటుంబస్తులు పరిగెత్తుకుని వస్తారు కదా. అలాగే మీరు ఆత్మహత్య అనే ప్రమాదంలో చిక్కుకొనబోతున్నారని చెప్తే తప్పకుండా మీకు సహాయం చేస్తారు.
1: ఇంత మంచి సలహాలు వివరాలను మాకు మా శ్రోతలకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ శాంతి గారు. ఇప్పుడు మేము కూడా ఇతరులకు సహాయం చేయగలమన్న ధైర్యం వచ్చింది. శ్వేత, నీవెప్పుడైనా ఇలా తలంచావా?
0: నేను కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే ఇక నేను బ్రతకకూడదు అన్నంతగా బాధపడలేదు. అబ్బో, అది చాలా భయంకరమైన అనుభూతి.
1: అవును, నా స్నేహితురాలి భర్త చాలా సంవత్సరాలు కృంగుదలలో ఉన్నప్పుడు ఒకరోజు నేను నా తరగతిలో బోధిస్తూ ఉండగా అతడు తన ప్రాణాన్ని తీసుకున్నాడని ఫోన్ వచ్చింది. నేను వెంటనే సెలవు పెట్టి నా స్నేహితురాల్ని ఓదార్చడానికి వెళ్లాను. అది ఆమెకు చాలా కష్టమైన సమయం. ఆమెతో మాట్లాడడానికి కొన్ని రోజులు గడిపాను. ఇద్దరం కలిసి ఏడ్చాము. ఆమె మనోభావాలను బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించాను.
0: అవును, ఎవరైనా తమ ప్రాణాలను తీసుకున్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్లిన వారికి కూడా సహాయం అవసరం కాదంటారా? శ్రోతలు, అప్పుడే వెళ్ళిపోకండి. మనతో మరొక అతిథి ఉన్నారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. మన జీవితాలు ఎందుకు ప్రాముఖ్యమైనవో మరియు మన సమస్యలను దేవుని వద్దకు ఎలా తీసుకొని వెళ్లగలమో ఇప్పుడు షారోన్ గారు మనకు చెప్తారు.
3: శ్వేత, పల్లవి, మీరు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. నేను మొదట ఒక వాస్తవిక జీవితగాథను మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక దంపతులను కలుసుకున్నాను. వాళ్లు చాలా విచారంగా ఉన్నారు. వారి కుటుంబంలో భార్య, భర్త మరియు 11 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆ పాప పేరు ప్రియ. ప్రియ అంటే తల్లిదండ్రులకు ప్రాణం, కంటికి రెప్పలా చూచుకునేవారు. ఆమె చాలా తెలివైన పిల్ల, పాఠశాలలో ఉపాధ్యాయులందరి మన్నన పొందేది. ఆమె చురుకుదనాన్ని చూచిన తల్లిదండ్రులు తమ బిడ్డ అన్ని రంగాలలో రాణించాలన్న ఉద్దేశంతో ఆమెకు చేయాల్సినదంతా చేశారు. ఆమె కోరినవన్నీ ఇచ్చారు. ఆమె తల్లి ప్రేమగలదే కాని ప్రియ విషయం కొంత ఖచ్చితంగా కూడా ఉండేది. తల్లులుగా మనందరం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాం కదా. ఒకరోజు ప్రియ తండ్రి పర్సులో నుండి కొంత డబ్బు పోయింది. తండ్రి దాన్ని గమనించాడు. ఇంట్లో ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు కనుక వాళ్లు ప్రియను అడిగారు. ప్రియకు ఈ డబ్బుల విషయం ఏమీ తెలియదు. దాని గురించి తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించింది. విచారకరమైన సంగతి ఏమంటే ఆమె తల్లిదండ్రులు ఆమె మాటల్ని నమ్మలేదు. ఆమెనే ఆ డబ్బులు తీసి ఉంటుందన్న తలంపు వారిలో నుండి పోలేదు. తల్లి కోపముతో ఈ విషయం మీ టీచర్లకు చెప్తానని కూడా బెదిరించింది. పాపం ప్రియ ఏం చేస్తుంది? టీచర్లతో చెప్పొద్దని తల్లిని బతిమిలాడింది. తల్లి ఆమెను అర్థం చేసుకోకపోగా పదే పదే బెదిరించసాగింది. ప్రియ చాలా బాధపడింది. పాఠశాలలో తనకున్న మంచి పేరు పోతుందన్న భయంతో బిగ్గరగా ఏడ్చింది. తల్లి ఉపాధ్యాయులకు చెప్తుందేమోనన్న కలవరంతో నిస్సహాయంగా, నిరీక్షణ లేనిదానిగా, ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేది. ఆమె ఈ సమస్య పరిష్కారానికి మార్గం వెతకసాగింది. ప్రియా దాని గురించి ఆలోచించి ఆలోచించి చివరికి ఒక తీర్మానానికి వచ్చింది. ప్రియా తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నది. ఆమె ఏమి చేసిందో తెలుసా? తల్లిదండ్రులకు ఒక ఉత్తరం వ్రాసి పొడవాటి గుడ్డను తన మెడకు బిగించుకొని తన గదిలో ఉరివేసుకున్నది. చిన్ని ప్రియ ఇక లేదు. ఎంత విషాదం జరిగిపోయింది! తన తల్లిదండ్రులను బట్టి ఆమె ఎంత ప్రమాదకరమైన తీర్మానం చేసుకుంది. వాళ్లు ఆమెను ప్రేమించినా ఆమె నిరపరాధి అన్న విషయాన్ని అంగీకరించలేదు. ఈ విషయంలో సహాయం కొరకు ఎక్కడికి వెళ్లాలో ప్రియకు తెలిస్తే ఈ ఘోరం జరిగేది కాదు. ఆ గృహంలోని పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. వాళ్లు తమ కుమార్తెను శాశ్వతంగా పోగొట్టుకున్నారు. తల్లి తనను తాను క్షమించుకోలేకపోయింది. తన మాటలు ఎంత ఘోర పరిణామానికి దారితీశాయో గ్రహించింది. అవును, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి సరైన ఉపదేశం చేయడానికి తగిన జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగాలి.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. షారోన్ గారు, ప్రియ వాళ్ళ అమ్మ తర్వాత ఏం చేసిందో చెప్తారా?
1: ప్రియా తల్లికి రోజులు గడవడం కష్టమైపోయింది. కుమార్తె జ్ఞాపకాలు ప్రతిరోజు ఆమె గుండెల్ని పిండివేసేవి. ఆమె కూడా తన జీవితాన్ని అంతమొందించుకోవాలని ఆలోచించసాగింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను ప్రియ వాళ్ల అమ్మను కలవడం జరిగింది. నేను ఆమెకు దేవుని ప్రేమను గురించి చెప్పాను. యేసుక్రీస్తు ఆమెను ఈ బాధ నుండి విడిపిస్తాడని, ఆమెను క్షమిస్తాడని, ఆమె కూడా తనను తాను క్షమించుకోవడానికి సహాయం చేస్తాడని చెప్పాను. ఆమె ఆ మాటల్ని నమ్మి దేవుని సహాయం కొరకు ఆయనను విశ్వసించడం ఆరంభించింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రియ స్నేహితులారా, మీ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. మనం ఆత్మహత్య చేసుకోకూడదని బైబిలు చెప్తుంది. ఆ తలంపును మనం ఎలా జయించాలో కూడా చెప్తుంది. మనం నేర్చుకోవలసిన మొదటి సత్యం ఏమంటే, దేవుడు మనందరినీ చేసిన సృష్టికర్త. ఆయనకు మన పరిస్థితులన్నీ తెలుసు. మనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆయన సహించలేడు. ప్రియలాగా ప్రాణాన్ని తీసుకుంటే ఆయన సహించడు కదా. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కనుక మన సమస్యను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలి. మనం గ్రహించాల్సిన రెండవ విషయం ఏమంటే, ఆయన మనల్ని నిర్మించడమే కాదు, ఆయన ఊపిరిని మనలో ఊదాడు. ఈ ఊపిరిని అనగా మన ప్రాణాన్ని తీసుకునే హక్కు దానిని ఇచ్చిన దేవునికే ఉన్నది. మనకు ఆ అధికారం లేదు. ఆత్మహత్య ఆయన దృష్టిలో పాపం. కాబట్టి మీకు అలాంటి తలంపు కలిగినప్పుడు మీ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కొరకు దేవుని సహాయం కోరండి. ఇక మనం నేర్చుకోవలసిన మూడవ సత్యం ఏమంటే, కొంతమంది తలంచినట్లు మరణం జీవితానికి అంతం కాదు. మనం శాశ్వతంగా జీవించడానికి సృష్టించబడ్డామని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు చేసిన మానవులు దేవునికి అవిధేయులై మరణానికి పాత్రులయ్యారు. అయినా కనికరము గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు మరణంపై విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని నమ్మితే శాశ్వతంగా ఆయనతో పరలోకంలో జీవించగలుగుతాం. కాబట్టి మరణం జీవితానికి అంతం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ ఆయన వద్దకు తీసుకొని రండి. వాటిపై విజయాన్ని పొందండి. ప్రభువు మిమ్మను దీవించునుగాక.
2: షారోన్ గారు చెప్పిన తలంపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కదూ. మీరు నిరీక్షణ గల మహిళగా ఉన్నారా? ఈ కార్యక్రమం మీకు ప్రస్తుత జీవితానికి మరియు భవిష్యత్ జీవితానికి సరిపడినంత గొప్ప నిరీక్షణను ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. ఈరోజు మన ఆభరణాల పెట్టిలో నుండి మాధురి మనకు ఒక పద్యాన్ని వినిపిస్తుంది.
3: నేను నా కిటికీలో నుండి బయటకు చూశాను. దర్శనమిచ్చింది నాకు ఒక క్రొత్త రోజు. దాన్ని ఎటువంటి దినంగా మార్చుకోవాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఊపిరి సలపని పనితో దాన్ని వేడిగా మార్చుకోవచ్చు, నవ్వుతూ తుళ్ళుతూ గడపవచ్చు, లేక ప్రొద్దుపోని దినంగా నిస్సారమైన దినంగా చేసుకోవచ్చు. సంతోషం లేకుండా నిరాశతో గడపవచ్చు. దానికంతా మూలం నా మానసిక స్థితే. నేను ఎలా ఉండాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఒక ఆలోచన పరిరాలిగా సహాయకరమైన పనులు చేయవచ్చును, లేక స్వార్థ పరిరాలిగా నన్ను గురిచే ఆలోచించుకోవచ్చు. నేను చేయాలనుకున్నవన్నీ చేసి దాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, లేక ఫిర్యాదులతో ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించవచ్చు. అంతగా అర్థం చేసుకోలేని వారి పట్ల సహనం చూపించవచ్చు, లేక హేళన చేసి కించపరిచి నాకిష్టం వచ్చినట్లు గాయపరచవచ్చు. నా మట్టుకు నాకు విశ్వాసముంది. నేను ఏమి చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో దాన్ని నమ్ముతాను. ఈ రోజును అద్భుతంగా మార్చుకోవడానికే వ్యక్తిగతంగా నేను సంకల్పించాను.
0: వావ్, ఎంత మంచి పద్యం! దీని నేను ఒప్పుకుంటాను. మనకు ఇవ్వబడిన దినాన్ని మంచిగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందిగా. కాబట్టి ఈరోజు ఒక శ్రేష్టమైన దినంగా మార్చుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4 సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకు వచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మ నువ్వు అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనంద పడిపోయింది. ఐ లవ్ యూ టు సన్ అని చెప్పింది అంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామన అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే ఇప్పుడు తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడో, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడో, మనం యథార్థంగా ఉన్నప్పుడో దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్. దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫెసీ పత్రిక 3:18 15 నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను.
అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న 4 డైమెన్షన్స్, 4 కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని 2 డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే 4 కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి, కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యు విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలాసార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు

రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలు ఉన్నాయేమో. కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవును కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి అండ్ వీ స్టార్ట్ హేటింగ్ అవర్ సెల్ఫ్. మనకు అనిపిస్తుంది ఇంత ఫూలిష్ డెసిషన్ ఎలా తీసుకున్నాను, ఇంత తొందరపాటు నిర్ణయం నేను ఎలా తీసుకున్నాను, ఇంత తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నానని కొన్నిసార్లు మనం రిగ్రెట్లో మిగిలిపోతా ఉంటామండి. గతంలో మనం చేసిన తప్పుడు కార్యాలను బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, మనం చేసిన ఫూలిష్ చాయిసెస్ ని బట్టి సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు యునో నాట్ లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2:5 మాట వ్రాయబడింది చూడండి. జెకర్యా గ్రంథము 2:5 దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జెకర్యా గ్రంథం 2:5 నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదైనా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి. కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం నయమవుతుందా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. కానీ గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఆర్ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి. 8వ వచనం జెకర్యా గ్రంథము 2:8 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడు చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2:8 మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ నా కన్నుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కన్నుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్.
ఓన్లీ ఆప్టమాలజిస్ట్.

0: ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రైంగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్, ఎవరిని ముట్టుకోనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్, నా బిడ్డ నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులకి పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరు లేరు, నన్ను ఆదరించేవారెవరు లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడెవ్వరు లేరు, ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా chapter 2 verse 10, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశా, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు, మాకు ఇంకేమొద్దు. వి వాంట్ టు సీ పీపుల్ కమ్ టు యూ, వి వాంట్ టు సీ పీపుల్ యాడెడ్ టు యువర్ కింగ్డమ్, నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు, దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు, ఒట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం, అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు, ఐజాయా chapter 49 verses 15 and 16, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరూ మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తూ ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు. వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో. మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను చెక్కేసుకున్నా నేను అంటే అర్థం ఏంటంటే, నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇచ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతుల నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా అరచేతుల్లో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే, ఆ ప్రేమలో ఒక మరి ఎడబాట అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింపచేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, ఏసైను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. Get a hold of God's love tonight. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
1: పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపును గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టికే ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి ఇష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటి మాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకి ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25:1-13 ఒకే ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తనతో పాటు ఉన్న బృందం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. మనకి ఈ విషయాన్ని గురించి కొంత సంసోన్ యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు 30 వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 ఉదాహరణకి చెప్పారు మనకి. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు. వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎలా అయినా వెళ్ళిపోతాములే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకుగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయము లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా. ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో, శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు. రెండవదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా ఈ మూడు ఉపమానాలే. ఇవి యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలువ వేయబడటానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతా ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళిపోతా ఉన్నారు. తన ఆస్తిని పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, పలాని రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా కుయుక్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకొని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇశ్రాయేలీయులెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు, ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు, ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ సిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతూ ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తులాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగు చాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుండి 30 వరకు తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3600 అని బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి, ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమాని తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువునెత్తుకొని ఆయన ఆనందం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం, ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమాని అనుకున్నాడు వీడికి 1 తలాంతు చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమానుడు అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమానుడు అంటే కోపం ఇతనికి, యజమానుడు అంటే ఏ మాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా? లోకం కొరకే తాపత్రయపడుతున్నామా? లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా? శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా? లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి, అని మనం ఆలోచిస్తున్నామా? మూడవ ఉపమానం మత్తయి సువార్త 25:31-45 వరకు వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్న కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనిషి కుమారుడు, మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగు వారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒకవైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో, ఆయన ఇష్టపడలేదో, ఆయన చెప్పిన మాట వినలేదో, తమ స్వార్థం కొరకే భక్తిని వాడుకున్నారో, అతిశయాలు, ఆడంబరాలు, వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళని చూచి 34 నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇదేమీ సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు. జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు. దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహమిచ్చారు, పరదేశమై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, తాయిద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు. పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, 3 సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 2 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు. ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరు కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఇక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ 3 మనుషుల్లో కూడా 3 తత్వాలు కూడా మనం చూసినట్లయితే, 1 నిర్లక్ష్యం, 2 యజమాన్ని ప్రేమించలేకపోవడం, 3 తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం. మనం ఏ కోవలో ఉన్నాం, భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం. సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్ని, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: అలనాడు యువతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

0: కల్వరి కిరణాలు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు కల్వరి కిరణాలు ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని ఉవిళ్ళూరించి అనేక హృదయాలను స్పందించిన ఈ కీర్తనలను మరలా సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా మీకందిస్తున్నాము. ఈ పాటలను గానం చేసిన వారు సహోదరి హేమజాన్. ప్రార్థన. ప్రభువా, ఈ పాటలను వినిచుండగా మేమే స్థితిలో నుండి పడిపోతుమో జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి ప్రేమను పొందునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
1: దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితెలుగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

నాకు చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్. నేను 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి. నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతిదీ నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అని వాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయ్యాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అట్లా మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు దేవుణ్ణి జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గిన మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరు అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఉన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసి ఉన్నానో నాకైతే గుర్తులేదు కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాడు, నువ్వు పర్వతంలో నూర్చుదువు కొండలను కొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచరు, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచరు, ఆవిడని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు కానీ బట్ ఐ వాజ్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ చే, వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వలన మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు వచ్చిన వాగ్దానము అసలు నేను తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని అన్నాను అనేసి ఆ వాగ్దానం వచ్చినది. ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడము నేను చూసి ఉన్నాను. అసలు నా యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను నా తల్లిగారిని నేను కోల్పోవడం జరిగింది. ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను, ఇట్లా మా మదర్ చనిపోయినారు, ప్రభును చనిపోయిన తర్వాత నేను మా మదర్ను చూసేసి వచ్చి ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ నాది. అలాంటప్పుడు టాప్ 10 ర్యాంక్స్లో నేను ఉండడం అనేది ఆయన కృపనే, నిజంగా ఆయన కృపనే. నా యొక్క మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మా టీచర్స్ అందరు చూసి ఎంఐ సో అండ్ సో సబ్జెక్ట్స్లో షీ విల్ బి ఫస్ట్ ర్యాంక్ అండ్ వాట్ అబౌట్ అదర్స్ సబ్జెక్ట్స్ అనేసి టీచర్స్ వచ్చేసి వెంటనే నా మార్క్స్ లిస్ట్ అవంతా చూసిన తర్వాత చాలా సంతోషించినారు. నాకు అవన్నీ పెద్దగా అంటే ఇది ఏదో సంథింగ్ ఐ మీన్ ది సమ్ అదర్ ట్రాక్ అనేదిగా నాకు తెలియలేదు. అయితే తర్వాత నేను హాస్టల్లో నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలు పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్ దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది, తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన అవునా వెళ్దామా సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నాకు తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను
తనతో క్లోజ్ క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ స్టడీ గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు. అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు పోయి కూర్చున్నారు. వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను. లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు. నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్, ఇంకా సమ్మర్ టైం అన్నమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ. నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పాడడం పలకడము, ఇంకా తమిళ్ కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే

అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. సరే, అయితే జరిగిన విషయం ఏంటంటే, 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు. నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్ నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి అనేసానంటే, వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నేను, నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు, దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ, ఎలా అయినా కానీ, ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత ఓ సరే, ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో, ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో, అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి, సరే చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళకు మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత, ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చేదాన్ని. దేవుడు ఒక మాట చెప్తే కదా దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది ప్రభా, నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నాను. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయి ఉన్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళి ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్, ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తున్నారు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రం ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

అననీయము ఆ పాట అది ఒక్క పల్లవి ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నాలోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఓ ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10న బాప్తిసం తీసుకోవడానికి

దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినమున దేవుడు నాతో మాట్లాడి ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. ప్రభువా, ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో, నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినాడు ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బ్యాప్టిజం. ప్రభువా, నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది అదే మాట, సేవకుని స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చేరలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గర దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30కి నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35కు నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అదంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడిని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది.
అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను, నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో. నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను నా ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్. నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో, ఎలా నడుచు, ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి. జాబ్ అంటే నాకు చాలా ఇష్టము. టెక్నాలజీ నేను అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బీ స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను, ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్ స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి.
తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము అంటే నా డిజైర్ అనమాట, సంథింగ్ సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్ అది ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాను, ఆత్మను ఆర్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికని సిద్ధింపచేసి సఫలపరు సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభీష్టమును సిద్ధింపచేస్తాను కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు, కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇయ్యలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తున్నాను. అప్పటికి ఇంకా ఇవి గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా, నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకుని ఉన్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 ఉన్నాము, అందరం ప్రార్థన చేస్తున్నాము, ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు దగ్గర దగ్గరగా 40 టంగ్స్ లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను, నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని,
నేను ప్రతిదీ రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చినాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాట్ ఎవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను. ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుని అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఇన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడర్ నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఫిబ్రవరి ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయ్యున్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకు ఏం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీ కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయ్యో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడయ్యున్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువే దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయినాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖవర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము, అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చిన్నాడు.
అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తున్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికి మా నాన్నగారు ఏంటి అంటే, మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు, అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు, ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం, ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు, సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరూ కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు, ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది, ఆయన ప్రణాళిక ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను, ప్రభా మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019 దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే, మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి తండ్రి గురువు దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై గాడ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారికి మా నాన్నగారు ఏ చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, 3 పూట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019 దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు, దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడినంటే, మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతేనేమి లే, అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో నాకు మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది. సో నన్ను దేవుడు ఏర్పడు, నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతా, ఇంకా ఇవన్నీ నేను బయట పోరాడలేను ప్రభు, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను, చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన, నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలామంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని,
వాళ్ళు చెప్పినా లే, ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు. వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే. నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసినాడో, ఆయనకే మహిమ కలుగును గాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 ఇయర్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసిన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి పగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాటినాలా మా నాన్నగారి మాటినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్న ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరినిచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నేను నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని 100 ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసినాననేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం ఎదుట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ విడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో 100 ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 10 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్,
ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4:00 ప్రేయర్స్, ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను, నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తున్నావు. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలో అయినా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా, ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను. దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగినాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే, ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయము, ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించినా వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేను ఇంకా నేనే స్టార్ట్ చేసుకున్నాను. నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను. ఏంటి ప్రభువా, పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు. ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు. అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం, నాకు ఎంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుని అడిగినాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకు నువ్వు తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్నీ నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని. భయపడకు, నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను, దేవా ఇదేనా, మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడనివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్, ఆ వ్యక్తిని కూడా దేవుడు, నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే, నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు వినిన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది. ఆ టైంలో నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్కు ఆయన ఇచ్చిన సమాధానం 7వ దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్న చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుని అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి, మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు.
నేను ఆన్ సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని వివాహం పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడికి అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది. ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను. నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్లో ఉండిండాల్సి. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించిన్నాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభా నన్ను క్షమించు అనేసి. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకో, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు, సో యూ ఓన్లీ ప్రొవైడ్. ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే. ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన, నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తున్నాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచి దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

0: ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్ ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.
1: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

మన బ్రతుకులో మన కొరకు బ్రతికే బ్రతుకు కంటే పరలోక నివాసి అయిన మన దేవుడైన యేసయ్య కొరకు బ్రతుకుటయే మేలు కాదా?

రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మన హృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

ఆరాధిద్దాము, స్తుతిద్దాము, మహిమపడతాము, సన్నిధిద్దాము.

నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు ప్రభా. నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఎక్కడ మన చప్పట్లు కొడుతూ దేవుడు నామమున మహిమపడతామా?

అనేది ఏంటి? నీకు దేవుడు ఈ సంవత్సరంలో ఇచ్చింది వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా.

తనకు మించి నన్ను హెచ్చరించిన దేవా నీకు వందనములయ్యా. ఈరోజు తిరిగి చూస్తున్న చుట్టూ ఎన్ని మేలు చేసావు ప్రభా, ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

0: మహిళా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్వేత. నాతో పాటు పల్లవి కూడా ఉంది. మన స్నేహితురాలు సుమలత గారు కూడా మనతో ఉన్నారు. మనం తీసుకునే ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు మరియు ఖనిజాలను గురించి వారు మనకు నేర్పిస్తారు.
2: ఈరోజు మన కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి కూడా ఉన్నారు. అభిలాష్ గారు వాళ్ళ బాబును గురించి మనతో చెప్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు కొన్ని తలంపులను మనతో పంచుకుంటారు. మీరు తప్పకుండా ప్రోత్సహించబడతారని నమ్ముతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, ఈరోజు మనం ఆహారం గురించి వినబోతున్నాం. ఇంతకు నువ్వు మంచి ఆహారం తీసుకుంటున్నావా?
1: నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం.
0: పల్లవి, నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నేను మంచి ఆహారం గూర్చి అంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారంను గూర్చి అడుగుతున్నాను. ఈ జాబితాలో స్వీట్స్ ఉండవు. దీని గూర్చి మనం సుమలత గారిని అడిగితే ఆ స్వీట్స్లో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయో లేదో ఆలోచించి వాటిని తినొద్దని చెప్తారేమో.
1: నువ్వు చెప్పింది నిజమే శ్వేత.
0: మరికొన్ని విషయాలు నేర్చుకునేందుకు సుమలత గారిని ఆహ్వానిస్తున్నాం. వారు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా విని విటమిన్లు మరియు ఖనిజాలున్న ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు కదూ.
2: ఇంతకు ముందు ఒక కార్యక్రమంలో మన జీవితానికి పాఠాలు అన్న భాగంలో నేను మన శరీరాలను ఒక గృహంతో పోల్చి చెప్పాను. మీకు గుర్తుందా? కొన్ని ఆహార పదార్థాలలో మాంసకృతులు ఉంటాయని, అవి మన శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయని కూడా నేను చెప్పాను. మాంసకృతులను మనం గృహ నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్, ఇటుకలు, చెక్క, రేకు లేక ఇతర సామాగ్రితో పోల్చవచ్చును. మనందరికీ మాంసకృతులు అవసరం, కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు మరీ ఎక్కువ అవసరం. ఎందుచేతనంటే వారి శరీరంలో ఎక్కువ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. మాంసకృతులున్న కొన్ని ఆహార పదార్థాలు ఏవంటే కోడి మాంసం, చేపలు మాంసం, బీన్స్, గ్రుడ్లు, పెరుగు, పాలు మరియు పప్పు దినుసులు. ఇప్పుడు మీరు ఒక గృహాన్ని నిర్మిస్తున్నారని అనుకుందాం. మీ వద్ద ఇటుకలు, చెక్క లేక రేకులు ఉన్నాయి, కానీ మీ ఇల్లు కట్టుకోవడానికి అదనంగా మరికొన్ని వస్తువులు కావాలి. మీకు మేకులు, మరలు, సిమెంట్, తలుపులు మరియు కిటికీలు కావాలి. ఇవన్నీ గృహంలోని భాగాలను కలపడానికి ఉపయోగపడతాయి. భవనాన్ని సంపూర్ణం చేయడానికి బయట నుండి వర్షం మరియు చెడు వాతావరణం లోపలికి రాకుండా ఖాళీలను నింపడానికి కూడా సహాయం చేస్తాయి. అదేవిధంగా ఆహార పదార్థాలు విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. విటమిన్లు మరియు ఖనిజాలు శరీరం సరిగా పనిచేయడానికి మరియు మనలను అస్వస్థత నుండి, వ్యాధుల నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి. అన్ని ఆహార పదార్థాలలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నప్పటికీ పండ్లు మరియు కాయగూరలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుచేతనంటే అవి వీటిలో ఎక్కువ పాళ్ళు ఉంటాయి. ప్రతి విటమిన్కు మరియు ఖనిజంకు ఒక పని ఉంటుంది. కొన్ని ఎముకలు మరియు పండ్లు పెరగడానికి ఉపయోగపడతాయి. కొన్ని గాయాలను, పుండ్లను మాన్పడానికి సహాయపడతాయి. మరికొన్ని ఆరోగ్యకరమైన నేత్రాలను లేక బలమైన రక్తం కలిగి ఉండడానికి సహాయపడతాయి. మనలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఆహారం ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. వివిధ ఆహార పదార్థాలకు మన శరీరంలో వివిధ పనులు ఉంటాయి. కాబట్టి మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తినడం మంచిది. మాంసం మరియు పప్పు దినుసులను తిన్నట్లే మనం ప్రతిరోజు కొన్ని పండ్లను మరియు కాయగూరలను తినడం అవసరం. అవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి మరియు మనపై దాడి చేసే వ్యాధులు అనే తుఫానులను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపరుస్తాయి. అప్పుడు మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటారు.
0: సుమలత గారు వచ్చిన ప్రతిసారి నేను చాలా మంచి విషయాలను నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాలాగే నేర్చుకుంటారని నా నమ్మిక. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక పల్లవి, ఈరోజు మన ముఖ్య అతిథిని గురించి మన శ్రోతలకు చెప్తావా?
1: తప్పకుండా. ఈరోజు మన అభిలాష గారు మనతో ఉన్నారు. ఆమెకి యవనస్తులైన ఇద్దరు పిల్లలున్నారు. కూతురు పేరు గ్రేస్, కొడుకు పేరు జాన్. అతనికి ఒక నెల నిండిన తరువాత కాలేయ సంబంధమైన వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అప్పుడేమైందో అభిలాష గారు చెప్తారు.
3: పల్లవి చెప్పినట్లుగా మా బాబు పుట్టిన ఒక నెలకు బాబు జాన్ కు కాలేయ సమస్య ఉన్నట్లు తెలిసింది. జాన్ కు 5 నెలల వయసు ఉన్నప్పుడు అతనికి ఒక పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అతని ప్రేగులో నుండి కాలేయంలోకి వెళ్లే ఒక పిత్తనాళంను సరిచేయడానికి ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండినది. మా నాన్నగారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని, అతడు 6 నెలలు మాత్రమే బ్రతుకుతారని తెలిసింది. కొన్నిసార్లు మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాము. నాకు ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు నేను దేవునికి ఏడుస్తూ మొరపెట్టాను. ఎందుచేతనంటే అప్పుడు నేను పూర్తిగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాను. నేను దేవుణ్ణి ప్రశ్నించాను. ఈ చిన్నవాణినిచ్చి మమ్మల్ని ఆశీర్వదించాక ఈ చిన్న వయసులో వానికి ఇంత కష్టాన్ని అనుమతించడంలో మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించాను. తరువాత నా సొంత విశ్వాసాన్ని మరియు క్రియలను గురించి ప్రశ్నించాను. నా ఆత్మను పరిశోధించుకోవడం మొదలుపెట్టాను. నాలో అపరాధభావం ఏర్పడింది. ఒకవేళ నా పాపాలను బట్టే నా కుమారుడు ఇంత బాధ అనుభవించాల్సి వస్తున్నదా అని భయపడ్డాను. ఆపరేషన్కు ముందు రాత్రి నేను మా బాబును దేవునికి అప్పగించాను. ఆయన ఎందలి నా విశ్వాసం ఆ రాత్రిని గడపడానికి సహాయపడింది. మరునాడు ఉదయం ఆపరేషన్కు ముందు నా చుట్టూ దేవుని సన్నిధి మరియు శాంతి నన్ను ఆవరించి ఉందని అనుభూతి పొందాను. దాదాపు 8 నుండి 9 గంటల ఆపరేషన్ జరిగింది. చాలామంది క్రైస్తవ స్నేహితులు మా కొరకు ప్రార్థిస్తున్నారని తెలుసు. జాన్ను ఆపరేషన్ థియేటర్లో నుండి బయటకు తెచ్చినప్పుడు అతడు చాలా సున్నితంగా, చాలా చిన్నగా, నిస్సహాయునిగా కనిపించాడు. అతని చిన్న పొట్ట చుట్టూ ఉన్న కుట్లపై పేరుకుపోయిన రక్తాన్ని నేనెప్పుడూ మర్చిపోను. అది చాలా భయానక దృశ్యం. నా హృదయం కూడా లోపల బద్దలవ్వసాగింది. కాని దేవుడు అతన్ని బ్రతికించాడు. అతడు ఇంటికి వచ్చాక కూడా ఎడతెగకుండా సమస్యలొచ్చాయి. 2 సంవత్సరాలలో 4 సార్లు అతడు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. వానిస్థానంలో నేను ఉంటే బాగుండును అని ఎన్నిసార్లు అనుకున్నానో మీకు తెలీదు. నా రోజులన్నీ సందేహాలతో, కలవరంతో నిండిపోయాయి. కాని నేను దేవునియందు విశ్వాసముంచాను. అలాగే బైబిల్ చదవడం ప్రారంభించాను. మరియు నాలాగా దేవునియందు విశ్వాసముంచిన వారిని కలుస్తూ వచ్చాను. వాళ్ళ ప్రోత్సాహకరమైన మాటలతో మరియు ఎడతగని ప్రార్థనలతో నాకు చాలా సహాయం చేశారు. కానీ నాలోని అపరాధభావం మరియు న్యూనతాభావం మాత్రం పోలేదు. ఈ భావాలు అధికమైనందువల్ల నేను చాలా నిర్లిప్తంగా మారిపోయాను. నా కార్యకలాపాలన్నీ మానేశాను. మనుషులతో కలవడం మానేశాను. దానిని గూర్చి ఇక ఎవ్వరితో మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టనందుకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మాత్రం చెల్లించాను. ఒకరోజు మా సంఘంలో ఒక సదస్సుకు వెళ్లాను. నేను తిరుగుబాటు చేస్తున్నానని, దేవునితో పోరాడుతున్నానని గ్రహించాను. నేను దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడంలో ఓడిపోయాను. ఆయన అన్నిటికీ సృష్టికర్త. ఆయన తనకు ఇష్టమైన రీతిలో నాతో వ్యవహరించవచ్చును. నా పట్ల మరియు నా బిడ్డ పట్ల మార్పులేని దేవుని ప్రేమను చూడడంలో నేను విఫలమయ్యాను. నా హక్కులను దేవునికి అప్పగించాలని నేను గ్రహించిన క్షణాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే అక్కడనే నేను ప్రార్థన చేసుకున్నాను. నన్ను, నా బిడ్డను, నా కుటుంబం అంతటినీ నేను ప్రభు హస్తాలకు అప్పగించాను. నా జీవితంలో ఆయన గొప్ప ప్రణాళికలను నేను అంగీకరించినందుకు నన్ను క్షమించమని అడిగాను. ఆ క్షణం నుండి వర్ణింపశక్యము కాని శాంతి నన్ను ఆవరించింది. ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని పొందలేదు. నేను ఈసారి ఆనంద బాష్పాలు కార్చాను. ఎందుచేతనంటే నేను మోస్తున్న భారమంతటి నుండి, బంధకాల నుండి విడుదల పొందాను. నా భయాలు, కోపము, తిరుగుబాటుతనం, నా పట్ల మరియు నా బిడ్డ పట్ల దేవుని ప్రేమను గురించిన అవిశ్వాసం అన్నీ తొలగిపోయాయి. ఈనాడు నేను ఒక కొత్త మహిళను. నా జీవితం దేవుని కృపా కనికరం మరియు నమ్మకత్వంతో నింపబడింది. అయితే నా పరిస్థితులన్నీ బాగున్నాయని నేను చెప్పడం లేదు. జాన్ పరిస్థితి అలాగే ఉంది. కాలేయ మార్పిడి కొరకు వేచియున్నాము. సమస్యలు, నా పరిస్థితులు మారలేదు. కాని నేను మారాను. నా వైఖరి పూర్తిగా మారిపోయింది. జాన్కు ఇప్పుడు 8 సంవత్సరాలు. అతడు కాలమును అప్పుగా తీసుకుంటూ బ్రతుకుతున్నాడని తెలుసు. అయితే నాకు, నా భర్తకు మరియు నా పిల్లలకు ఏది మేలో దేవునికి తెలుసు. నా పట్ల ఆయన చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎంత హాయిగా ఉందో తెలుసా? మేము ఆయన హస్తాల్లో ఉన్నాము. అది అందరికీ క్షేమకరమైన స్థలం. కాబట్టి ఇక ఏమి జరిగినా పర్వాలేదు.

0: ప్రియులారా, మీ జీవితంలో ఎప్పుడైనా మీ పిల్లల విషయం కలవరపడ్డారా? అభిలాష గారు చేసినట్లు మీ పిల్లల అనారోగ్యం విషయమై దేవునికి అప్పగించారా? అభిలాష గారి విశ్వాసం, నిరీక్షణను బట్టి మన అందరి పక్షంగా వారిని అభినందిస్తున్నాను. ఇక మన ఆత్మకు పాఠాలను విందామా? మన జీవితంలో అతి క్లిష్టమైన పరిస్థితులలో మనల్ని కాపాడే నిరీక్షణను గూర్చి షారోన్ గారు చెప్తారు.
1: శ్రోతలకు శుభాశీస్సులు. మీరందరూ ఎలా ఉన్నారు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? మీకోసం, మీ కుటుంబం కోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఆసియాఖండంలోని వివిధ సంస్కృతుల ప్రత్యేకతలు నాకు చాలా ఇష్టం. ఉదాహరణకు, చైనా భాష చిత్రాలలాగా ఉంటుంది. అది కొన్ని చిత్రాలను సూచిస్తుంది. సహించుట లేక తాళుకొనుట అనే మాటకు చైనా భాషలో ఒక ప్రత్యేక చిహ్నం ఉంది. అది రెండు భాగాలుగా ఉంటుంది, ఒక ఖడ్గం మరియు ఒక హృదయం. కష్టాలలో సహనము చూపించడం అంటే చైనీయుల దృష్టిలో మీ హృదయంలో ఖడ్గం దూసుకొని పోయినా మీరు కొనసాగుతూనే ఉండాలి అని అర్థం. ఈరోజు మీ హృదయంలో ఒక ఖడ్గం ఉందా? మీరు శ్రమ పడుతున్నారా? ఒకవేళ మీ కుటుంబస్తులు మిమ్మల్ని స్వీకరించడం లేదని మీరు అనుకుంటున్నారేమో. బహుశా మీరు పుట్టినప్పుడే, అంటే ఒక ఆడపిల్లగా పుట్టినందుకు తృణీకరించబడ్డారేమో. ఆ ఖడ్గం ఇంకా మీ హృదయాన్ని గాయపరుస్తుందేమో. మీ రూపం లేక మీరున్న స్థితి మీకు నచ్చడం లేదా? లేక మీకు సంతానం లేనందుకు మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టాడా? మీరు ఒక విధవరాలిగా ఉన్నారా? ఒక్కరే మీ పిల్లల్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారా? బహుశా మీ హృదయంలోని ఖడ్గం మీ పాత జ్ఞాపకాలేమో. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా ఇంకా అవి మిమ్మల్ని వేధిస్తున్నాయేమో. మీ ఉద్యోగం పోగొట్టుకుని మరో ఉద్యోగం కొరకు వెతుకుతున్నారేమో. మా తండ్రి ఒక కారు ప్రమాదంలో చనిపోయిన రోజు నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. అతడు సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రేమగల వ్యక్తిగా ఇంట్లో నుండి బయటికి వెళ్లాడు. తిరిగి వెనక్కి రాలేదు. అతడు చనిపోయినప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఆ రోజు నా హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకొని పోయింది. ఇందాక సాక్ష్యం విన్న మహిళను జ్ఞాపకం చేసుకుందాం. ఆమె కుమారునికి 5 నెలల వయసులోనే అంత పెద్ద ఆపరేషన్ జరిగింది. 8 సంవత్సరాల నుండి అభిలాష హృదయంలో ఒక ఖడ్గం ఉన్నది. కాలేయ మార్పిడి కొరకు అతని వంతు ఎప్పుడొస్తుందా అని వాళ్లు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. కాని ఆమె సహిస్తున్నది, నిరీక్షణతో ఉన్నది. దేవుడు తన కుమారునికి, తనకు ఏది చేసినా మేలైన దానినే చేస్తాడని ఆమెకు తెలుసు. మనందరం తెలుసుకోవలసిన సత్యం ఏమంటే, కష్టము లేక శ్రమ అన్నది ఒక జీవిత వాస్తవము. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వారి హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని పోతున్నా అలాగే జీవించాల్సిన స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీకు ఓ ప్రశ్న. మీరు మీ పరిస్థితులను ఎలా సహిస్తున్నారు? మీ హృదయం చీల్చబడుతుండగా మీరు ఎలా జీవించగలుగుతున్నారు? నిరీక్షణను గురించి చెప్పకముందు మొదట మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా సర్వశక్తుడైన దేవునికి ఇవ్వాలని ప్రేరేపించబడాలి. నేను కోరేది కూడా అదే. మనం దేవునియందు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలో 3 కారణాలను గత పాఠంలో చెప్పుకున్నాం. మీకు జ్ఞాపకముందా? మొదటి కారణం ఏమంటే, దేవుడు సర్వ సార్వభౌముడు. కాబట్టి దేవునియందు మన నిరీక్షణను ఉంచవచ్చు. ఆయన సమస్తమును సృష్టించాడు. తన వాక్యశక్తి ద్వారా సమస్తమును సమకూర్చి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయన స్వాధీనంలో నుండి ఏది కూడా తప్పించుకోలేదు. రెండవది, ఆయన జ్ఞానములో అపరిమితుడు కాబట్టి దేవునియందు మన నిరీక్షణను ఉంచవచ్చు. ఆయన ఎల్లప్పుడూ మనకు ఏది మంచిదో, ఏది మేలైనదో దానినే చేస్తాడు. 3వది, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. అందుకే మనం దేవునియందు విశ్వాసముంచవచ్చు. ఆయన బైబిలులో ఏమి వాగ్దానం చేశాడో దానినే నా కొరకు చేయబోతున్నాడన్న నిశ్చయతతో నేను విశ్రమించవచ్చు. ఆయన పరిపూర్ణమైన ప్రేమను బట్టి ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఏమాత్రం ఎడబాయడు. ఆయనను ప్రేమించువారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడని రోమా 8:28 చెప్తుంది. నేను నా పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తాను. మహిళలు, దేవుని అందలి నిరీక్షణను కొనసాగించడానికి మనకు సహాయపడే మరో విషయం ఏమంటే, నా శ్రమ యొక్క ఉద్దేశం ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆ రాత్రి ఏమి జరిగిందో నాకు చాలా బాగా జ్ఞాపకం ఉంది. మేము హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాము. అదే రోజు రాత్రి నాన్నగారి పాత స్నేహితుడు మమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. నేను అతని వైపు చూస్తూ అడిగిన ప్రశ్న నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకు మా నాన్ననే ఎందుకు చనిపోవాలి? వీధి చివర ఉన్న త్రాగుబోతు ఎందుకు చావలేదు? అతడు ప్రతిరోజు తన భార్యను పిల్లలను చాలా బాధ పెడతాడు, కాని మా నాన్న ఒక దేవుని సేవకుడు, అనేకులకు సహాయం చేసిన వ్యక్తి, అతడే ఎందుకు చనిపోవాలి? అతడు నా ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు. షారోన్, ఎందుకు అని ప్రశ్నించకు, కాని దేని నిమిత్తం జరిగిందో, అలా జరగడములో దేవుని ఉద్దేశం ఏంటో అని ప్రశ్నించు. ప్రియ స్నేహితులారా, మహిళలుగా మనం త్వరగా కోలుకోగలము. బాధను తట్టుకోగల మహత్తర శక్తి మనకున్నది. మనం చావకుండా నిలదొక్కుకోగలం. అనాది కాలము నుండి కూడా మనకు శ్రమలను గూర్చిన చరిత్ర ఉంది. ఏది ఏమైనా చాలామంది మహిళలు శ్రమలకు కారణం ఏంటో తెలుసుకోకుండా మానలేదు. మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు పోలికలోనికి మార్చడానికి దేవుడు ఉపయోగించే సాధనాలలో శ్రమ ఒకటి అని క్రైస్తవ మహిళలకు తెలుసు. యేసు అత్యధిక శ్రమను సహించాడు. దేవుని పిల్లలుగా మనం కూడా శ్రమపడాలి. దేవుడు మన సౌశీల్యాన్ని శుద్ధి చేయాలనుకుంటున్నాడు కనుక మనకు కష్టపరిస్థితులను పెడతాడు. విశ్వాసమునకు కలిగే పరీక్ష మనలో ఓర్పును పుట్టిస్తుందని, ఓర్పు నిరీక్షణను పుట్టిస్తుందని Romans 5:3-4 చెప్తుంది. మనం ఓర్చుకొనక ముందు మన విశ్వాసం పరీక్షించబడాలి. శుద్ధీకరణ పరీక్ష ద్వారానే వస్తుంది, కాదంటారా? ఓర్పు తన క్రియను కొనసాగించినప్పుడు మనం పరిణతి చెందుతాము మరియు పరిపూర్ణులమవుతాము. నేను ఎందుకు శ్రమ పడుతున్నాను? ఏ ఉద్దేశము కొరకు నా హృదయంలో ఖడ్గం ఉన్నది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, అది నా సౌశీల్యాన్ని బలపరచడానికి, నా ఉద్దేశాలను, నా క్రియలను మరియు నా జీవితాన్నంతా శుద్ధీకరించడానికి, నన్ను యేసులాగా మార్చడానికి, తద్వారా నా చుట్టూన్న వారిని ప్రేమించడానికి మరియు నన్ను హింసించే వారికి మేలు చేయడానికి సమకూడి జరిగాయని మనం అర్థం చేసుకుంటాం. అలా మనం ఇతరులను దీవించగలుగుతాము. అన్నిటికంటే ముఖ్యంగా మన పరలోకపు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తాం. శ్రమ సౌశీల్యాన్ని ఉత్పత్తి చేస్తుందని బైబిల్ చెప్తుంది. అయితే మనం శ్రమ బాధ అనుభవిస్తేనే మన సౌశీల్యం అభివృద్ధి చెందుతుంది అని నేను చెప్పడం లేదు. అలా కానే కాదు, శ్రమల గుండా వెళ్లిన ఫలితంగా పూర్తిగా విరుద్ధంగా మారిపోయిన మహిళలను ఎందరినో నేను చూశాను. ఉత్తమంగా మారడానికి బదులు ఈ మహిళలు కోపం గలవారయ్యారు. వారి జీవితంలో ద్వేషం నిండిపోయింది. చాలాసార్లు ఒత్తిడి మనలోని చెడును బయటికి తెస్తుంది. మనం శ్రమ పడుతున్నాము కాబట్టి మనలోని బాధనంతా వెళ్లగ్రక్కి మన చుట్టూన్న వారు కూడా శ్రమపడేలా చేస్తాము. హృదయంలో ఖడ్గాన్ని కలిగి ఉన్నా మనకు బాధ కలిగించే వారిని క్షమించడంతో పాటు సహనమును కలిగి ఉండాలని నేను నేర్చుకున్నాను. బాధ అలాగే ఉన్నప్పటికీ ఓర్చుకోవాలని నేర్చుకున్నాను. క్షమించడమంటే ఒక్కసారి జరిగే విషయం కాదు. అది పరిస్థితులు మెరుగుపడ్డాయో లేదో అన్న దానిపై ఆధారపడి లేదు, కానీ మనం దేవుని నుండి పొందిన క్షమాపణపై ఆధారపడి ఉంటుంది. ప్రియా స్నేహితులారా, దేవుడు మీకు సహించగల, తాళుకొనగల శక్తిని ఇవ్వాలని, మీరు ఆ పరిస్థితులలో నుండి అద్భుతంగా బయటికి వచ్చిన విధానాన్ని బట్టి ఇతరులు మిమ్మల్ని చూసి ఆవిడ జీవించే విధానంలో, చేస్తున్న పనులలో అచ్చం ఆమె రక్షకుడైన యేసుక్రీస్తులాగే ఉంది అని చెప్పాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు Romans 5:3-5 చదువుతాను. ఇక్కడ శ్రమను గూర్చి 5 శక్తివంతమైన మాటలు వ్రాయబడ్డాయి. అవి జీవితాన్ని ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధపరుస్తాయి. అవి ఏవంటే శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ మరియు ప్రేమ. చదువుతున్నాను, వినండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడియున్నది. ప్రియులారా, మీరు నేను దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన ఆభరణాలము. మీ విషయం, నా విషయం, నా ప్రార్థన ఏమంటే, దేవుడు మనల్ని నిరీక్షణ గల మహిళలుగా మలచి వాడుకోవడానికి అనుగుణంగా ఆయన హస్తాల్లోనికి ఇమిడిపోదాం. నాతో కలిసి ప్రార్థించండి. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడని, ఆయన ఇప్పుడే మీ ప్రార్థనను వింటాడని, ఇప్పుడే మీ జీవితాల్ని తాకుతాడని విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ సన్నిధిలో మోకరించిన నా ప్రియ స్నేహితురాలి కోసం ప్రార్థిస్తున్నాను. ఆమె హృదయంలో ఒక ఖడ్గంతో బాధపడుతున్నది. ప్రతిరోజు అది ఆమె హృదయంలో దూసుకుని వెళ్తుంది. దయచేసి మా సోదరి జీవితంలో మీరు జోక్యం చేసుకుని ఆమె హృదయ గాయాలను మాన్పండి. స్వస్థతనిచ్చే మీ స్పర్శను ఆమె అనుభవించేందుకు కృపచూపించండి. మీ ప్రేమతో ఆమె హృదయాన్ని నింపండి. ఈ మనవులన్నీ సాటిలేని మరియు శక్తిగల యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: ప్రియులారా, ఈ తలంపుతో మీరు ఈ వారమంతా గడపాలని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కాపాడలేని స్థలంలోనికి లేక పరిస్థితిలోనికి ఎప్పుడూ మిమ్మల్ని తీసుకుని వెళ్ళడు. మీకు సహించగలిగిన శక్తిని, పట్టుదలను ఇవ్వగలిగిన ప్రభు వైపు చూస్తారు కదూ. ఆయన బలిష్టమైన మృదువైన హస్తాల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఆయన మీకు గొప్ప శాంతిని మరియు నిరీక్షణను ఇస్తాడు. అప్పుడు మీ హృదయం నిబ్బరంగా ఉంటుంది.
1: ఇక మన సమయం అయిపోవస్తుంది. మీరందరూ మాతో కలిసి కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదాలు. మాకు అనేక మంది శ్రోతలు ఉత్తరాలు రాస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. మీరు కూడా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తారు కదూ. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. చూస్తానికి వన్ లైనర్గా ఉంటుంది. ఏంటది? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు నరహత్య చేసేవారు ఉన్నారా? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు చేతుల ఎత్తుల పాపం. సరే, నేను ఇంకో వాక్యం చూపిస్తా. మొదటి యోహాను 3:15 ఇప్పుడు చూద్దాం.
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట?
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట? ఇక్కడ ఎవరు నరహంతకులు ఉన్నారా? ఎస్ అంట. తెలియదు. తన సహోదరుల్ని
1: ద్వేషించువాడు.
0: చూసి మనం అనుకుంటామండి, పాత ఆజ్ఞల్లో దేవుడు పాత ఆజ్ఞలు అంటే పాత దేవుడు కొట్టేశాడు. లేదు లేదు లేదు లేదు, యేసు ప్రభు వచ్చి స్టాండర్డ్ని పెంచేశాడు, ఇంకా కాంప్లికేట్ చేసేసాడు. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతావు అంటే నాకు పాత ఆజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. సి బైబిల్ టాక్స్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్. పాత నిబంధనలు మనకు అక్కర్లేదు. పాత నిబంధనలు వేరు, పదాజ్ఞలు వేరు. చాలామందికి ఈ తేడాలు తెలియట్లేదు. పాత నిబంధనలు బైబిల్ మొత్తంలో చూస్తే 7 ప్రాముఖ్యమైన నిబంధనలు చూస్తాం. ఆ 7లో 6 పాత నిబంధనలు ప్రాముఖ్యమైనది, 1 మాత్రం కొత్త నిబంధనలు ప్రాముఖ్యమైనది. ఈ 1 మాత్రం కొత్త నిబంధన. మన 6 పాతది అన్నదప్పుడు అక్కడ దేవుడు పాత నిబంధన ప్రారంభం నుండి ప్రతి భక్తుడికి, ఒక విశ్వాస వీరుడికి ఒక నిబంధన చేశాడు. చూసి ఆదాము దగ్గర నిబంధన, నోవా దగ్గర నిబంధన, అబ్రహాం దగ్గర నిబంధన, ఇంకా దావీద్ దగ్గర నిబంధన. ఇట్ గోస్ ఆన్. సో మనం చూసినప్పుడు ఇక్కడ మొజాక్ కవెనెంట్ అంటారు, మోషేతో చేయబడిన నిబంధన. కానీ ఇది మోషేకు మాత్రమే చేసి నిబంధనలు ఇచ్చిందా? కాదు. అదే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. నేను ఆజ్ఞల్ని కొట్టివేస్తానికి రాలేదంటున్నాడు యేసు ప్రభు. నేను ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాను? సంపూర్ణపరుస్తానికి. అంటే సంపూర్ణపరుస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ ద్వారా నువ్వు ఎప్పటికీ ఆజ్ఞలు చేయలేవు, సంపూర్ణపరచలేవు. కానీ నా ద్వారంగా నీవు నా ఎందుంటే ఇది సంపూర్ణపరుస్తావు. దానికి అర్థం ఏంటి? నీ అంతట నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు, నేను నీ కృపనిస్తా. కృప ఈరోజు మనకి ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసుప్రభు ద్వారంగా. యేసుప్రభు మనకు కృపనిస్తున్నాడంట. ఆ కృప ద్వారంగా మాత్రమే మనం వాటిలో నడగలుగుతున్నాము. కానీ యేసుప్రభు అదే సమయంలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు. ఒరే, వ్యభిచారం చేద్దన్నమాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది, ఎవరు చెప్తున్నారు? అది యేసుప్రభు. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూపించేవాడు అప్పుడే వ్యభిచారం. ఇక్కడ మనం చూసాము, హీ హూ హేట్స్ హిస్ బ్రదర్ మర్డర్. యేసుప్రభు కూడా చెప్పలేదా? తన సహోదరుని ఫూల్ అని చేసి చెప్పేవాడు నరహత్తకుడు అంట. సింపుల్. ఎవరన్నాడా? ఓ ఈ వెర్రివాడా, ఏ పిచ్చాడా అని తిట్టావా? అంటే నోరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి. నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బ్రతుకు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఏంటంట? నరహంతకుడు అంట. రోమీలకు రాసిన పత్రిక 13:9 ఒకసారి చదువుదామండి.
1: ఎలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి.
0: ఏమేమి ఆజ్ఞలంట?
1: వ్యభిచరింపవద్దు,
0: వ్యభిచరింపవద్దు,
1: నరహత్య చేయవద్దు,
0: నరహత్య చేయవద్దు,
1: దొంగిలవద్దు,
0: దొంగిలవద్దు,
1: ఆశింపవద్దు,
0: ఆశింపవద్దు. ఇవన్నీ ఎందులో ఉందంట? నిన్ను వలె నీ పొరుగువాన్ని, నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించు అంటే ఇంకా మాటలు చెప్పాలంటే, ప్రేమించే వ్యక్తి ఈ 4 విషయాలు చేయడంట. నువ్వు మనుషుల వైపు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ 4 కార్యాలు జరగవంట. ద్వితీయోపదేశ కాండం 19:11
1: ఒకడు తన పొరుగువాని
0: ఎందు పగబట్టి
1: వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: మనం చూస్తున్నామండి, మొదటికి ఏం చెప్పదలుచుకుంటాము? ఒక మనిషి నరహత్య చేస్తాడంటే కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానించబోతున్నాం. వై ఇస్ వన్ పర్సన్ కమిటింగ్ మర్డర్? ఈరోజు మీరు అనొచ్చు, ఐఎమ్ నాట్ మర్డరింగ్, ఐ డిడ్ నాట్ మర్డర్ ఎనీబడీ. బట్ హోల్డ్ ఆన్, నీవు ఇట్లే నీ జీవితాన్ని కొనసాగించావు అనుకో, రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీవు ఈరోజు చేయలేదేమో కానీ నీ జీవితము ఆ మార్గంలో వెళ్తుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అదే మనం చూసాం ఇందాక, ఇఫ్ యూ హేట్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. నీవు మర్డర్ చేయకపోయినా కూడా యేసుప్రభు చెప్పేది అదే, నీవు హేట్ చేస్తున్నావంటే హేట్ని బట్టి నెక్స్ట్ నీ రిజల్ట్ అక్కడే. నీ మనసులో హేట్ స్టార్ట్ అయిందంటే నీ బాడీలో రియాక్షన్ అదే. బైబిల్లో ద్వితీయోపదేశం చూస్తే ఆశ్చర్యపురంలో చూస్తాం, గతంలో నేను దీని గురించి కొంచెం వివరించాను. దేవుడు ఆశ్చర్యపురంలో సెట్ చేయమంటాడు. ఇస్రాయేలీలో ఎవరైనా చంపితే, యాక్సిడెంటల్గా చంపితే ఫస్ట్ అక్కడ పారిపోవాలంట. ఎవడైనా సరే చచ్చాడంటే చంపిన వ్యక్తి ఫస్ట్ జడ్జ్మెంట్కి పారిపోవాలంట. అక్కడ ఆశ్చర్యపురం అనే లాట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి మాత్రం ఎవరు చంపకూడదు, అక్కడ వెళ్ళి ఎవరు చంపకూడదు. కావాలంటే పెద్దలు వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుని దాని తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి పొంచి ఉండి పగపట్టి ఎలాగంట, హేట్ ద్వేషముతో. బట్ ఇఫ్ ఎనీబడి హేట్స్ హిస్ బ్రదర్, సీ ద వర్డ్ హేట్, అసహించుకుని ద్వేషించి తన సోదరుని ద్వేషించి తన కొరకు వేచి ఉండి పొంచి ఉండి అతని మీద చంపడి చంపినట్లయితే అతడు కానీ ఆశ్చర్యపురం వెళ్ళి అన్యాయంగా న్యాయం కోరుతున్నాడంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా న్యాయం చేసింది తప్పు పని, దేవా క్షమించని అడగాలి, దేవా నన్ను తప్పించని అడుగుతారు, క్షమించని అడుగు బోగపడతావు, తప్పించని అడగద్దు. న్యాయం ఎంత నన్ను దేవుడు శిక్షగా అప్పు చెప్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమాపణని దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రభువా నన్ను తప్పించు అని అడిగితే కాదు. ఈరోజు చాలామంది దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్, పాపాలు ఒప్పుకుంటలేదు, ద్వేషము, పగ అసూయ, అసహ్యము ఇవన్నీ హృదయంలోనే బిల్డప్ అయిపోతున్నాయి. యూ బెటర్ కన్ఫెస్ దెమ్. ఒప్పుకున్న వానికి దేవుని వాక్యం గ్యారంటీ ఇచ్చేది క్షమాపణ. ఎవరి మీదన్నా మీ హృదయంలో కోపం ఉందా? ఎవరి మీదన్నా మీ హృదయంలో ద్వేషం ఉందా? ఎవరి గురించి అయినా తలంచుకుంటే రక్తం ఉడిగిపోతుందా? కొంతమంది అంటారు వారు చేసిన పనికి నేను ఎట్లా క్షమిస్తాను. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మనిషి కానీ చూసి చంపితే నెక్స్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే 11-12 రెండు చదవండి మరొకసారి.
1: ఒకడు తన పొరుగు వాణి యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: హత్య విషయంలో ప్రతి hand over to the avengers of blood that he may die. Champistananta nu kavalani champava chaavu neeki. ee roju chaala mandi, let's come into this formula, yesu prabhu cheppina formula, dveshastho asayinchukuntha, hating, hating is murder. neevu gaani hate tho bratkeva, devudu antunadu ninna appa cheptanu nenu. ఎవరి చేతుల్లోకి అప్పచెప్తానో? సాతాను అపవాది చేతుల్లోకి అప్పచెప్తా. వాడు నిన్ను చంపుతాడు. వాడికి పేరేంటి? వాడు హంతకుడు. వాడి చేతుల్లోకి అప్పచెప్తా. నేను నాశనం కోరే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు, కాదు నేను న్యాయాధిపతిని జాగ్రత్త. నేను చేయు కార్యంలో న్యాయమైనది, నేను జరిగించు కార్యాలు న్యాయమైనవి. ఇఫ్ యూ డోంట్ ఒబే, ఐ విల్ హ్యాండ్ ఓవర్. దేవుని వాక్యం అనేక సార్లు ఉంటుంది ఈ మాట, నేను అప్పచెప్తా. ఈ ఇక్కడ చూస్తేనండి దేవుడిచ్చిన నియమం. ఈరోజు చాలామంది కత్తులు తీసుకుని చంపట్లేదు, ఫోనులు తీసుకుని చంపుతున్నారు. హేట్ హేట్ హేట్ హేట్ స్పీచ్. యు అబ్యూస్ పీపుల్, యు హేట్ పీపుల్. నీ మెసేజింగ్లో హేట్, నీ కమెంట్స్లో హేట్, నీ కాల్స్లో హేట్, మనిషిని చూస్తే హేట్. ఈరోజు మనుషుడు అంట వేషధారణలు ఎలాగ, ముందు ఏముండదంట, ముందు ఏముండదు. కొంతమంది చూడండి, ఇఫ్ ద హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యూ, నెల్లి నిలబడి యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఓ మరలా నీ గురించి వస్తుంది లిపోర్ట్. హౌ డే యూ కమ్ టు మీ అండ్ స్టాండ్ లైక్ దట్, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, ఆల్వేస్ ఫేస్ ఇట్ స్ట్రైట్. డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఐఎమ్ హియర్ టు సార్ట్ అవుట్, హ్యావ్ ఐ అఫెండెడ్ యూ, నేను ఏమైనా బాధ పెట్టానా, నాకేమైనా ఏమైనా తెలియక చేశానా, నేను సారీ అడుగుతానికి వచ్చాను, ఐఎమ్ సారీ. అడుగు, తగ్గించుకో. అదే దేవుడు వాక్యం తెలియబడుతుంది. ఎవరికైనా నీ పైన, నీ పైన, నీకు వారి పైన కాదు, వారికి నీ పైన ఉంటే నువ్వు బలి తీసుకొస్తానికి ఇస్తా, నీ బలిని పక్కన పెట్టి నిన్ను వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాధాన పడి వచ్చి నీ బలి అప్పచెప్పు. ఇట్స్ అప్ టు యూ టు గెట్ డౌన్ అండ్ క్లారిఫై. అదే సమయంలో నీవు ఎవరిపైన హేట్రేట్ పెట్టుకుంటానికి లేదు. హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ యువర్ మైండ్. ఈరోజు నిజముగా మనం అదుపులోకి తీసుకుని మనలో మనం మింగుకుని ఒకప్పుడు అంటారండి నాలుక కొరుక్కున్నాను అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైనా కొరుక్కున్నారా? కొరుక్కోండి. రాదు. ఈరోజు నాలుగు కొరత చాలదు, చేతులు వేళ్ళు. ఎందుకంటే ఇది మూసుకున్నా కూడా ఇది మూయదో. బెటర్ బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. ఇఫ్ యూ హ్యావ్ హేట్, దేవుడు నీ తోడు ఉండడు. నీలో అసూయ, నీలో స్వార్థము, నీలో హేట్రెడ్ పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఏ మాత్రము నిన్ను ఆశీర్వదించాడు. మేబీ ఇందువల్లనేమో చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఇతరులను చూసి అసూయ పడుతూ, ఇతరులను చూసి కుళ్ళుకుంటూ, ఇతరులు అన్న మాటకి దూషణ మావంత పెట్టుకుంటూ, యు ఆర్ జస్ట్ ఫిల్ విత్ జెలసీ. కొంతమందికి అది ఈగో, ఎంత ఈగో, నన్ను ఇలాగంటారు, నన్ను ఇలాగంటారు. హౌ డే యూ స్పీక్ టు మీ లైక్ దాట్? సో వాట్, దే జస్ట్ స్పోక్. యు రినౌన్స్ దెమ్, దే హ్యావ్ నో పవర్ ఓవర్ యూ. నీవైతే ప్రతీది వాడి. చాలా మంది అంటా అండి అపవాది బాణాలకి వీరు ఫ్యూల్ ఇస్తారంట, అపవాది బాణాలకి వీరు మైలేజ్ ఇస్తారంట. వారి మైలేజ్ ఎట్లా ఉంటుందంటే ఆ బాణాలు వారిని మాత్రం కాదు, వారిని, వారి భర్తని, లేకపోతే భార్యని, వారి పిల్లల్ని, అందరి పిల్లల మీద పడేలాగా చేస్తారంట. అందుకని చూడండి, ఎక్కడో ఏదో ఎవడో ఏదో ఒక మాట అంటాడు, ఈయన వెళ్తాడు, ఎక్కడ పెడతాడు ఆ పుల్ల? ఇంట్లో. ఇంకంతా కొంప కాలిపోవాల్సిందే. భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మధ్యలో పిల్లలు బలైపోతారు, పాపం పిల్లలు డాడీ అని వస్తారు, దవారం ఒకటిస్తాడు. వాడు ఏం చేశాడు పాపం? ఎవడి మీదో నా కోపం వాడి మీద చూపించుకుంటున్నావు. చివరికి ఎవరికి నష్టం? నీకే. నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. హోల్డ్ గాడ్ యువర్ హార్ట్. అదే దేవుని వాటిని తెలియబడుతుంది. ఎవడైనా సరే ఇంకొకరిని పొంచి ఉండి అటాక్ చేద్దామని చూసాడా? దేవుడు అంటాడు నీ జీవితం నాశనమే ఫర్ ష్యూర్. ఈ రోజు కత్తి తీసి మేము చంపట్లేదేమో, వీ విల్ సీ ఆల్ ద ప్రిన్సిపల్స్, విల్ క్యారీ ఆన్. కానీ మనం చూస్తామో, నువ్వు కత్తి తీసి చంపలేదేమో, నిన్ను చంపేస్తాను నేను, అప్ప చెప్తాను నిన్ను చంపే వాళ్ళ చేతుల్లోకి అప్ప చెప్తా. నువ్వు ఆశ్రయదుర్గమని ఆశ్రయపురంకి రావచ్చేమో. ఎక్కడికి? ఈరోజు మన ఆశ్రయపురం ఎవరు? యేసు ప్రభు. నువ్వు మనుషుల మీద పగబెట్టుకుని వేసాయా, నేను ఆరాధిస్తానికి వచ్చానేసియా, నన్ను కాపాడేసియా, నన్ను కాపాడేసియా, తప్పు ఒప్పుకో. ఆహా, నన్ను కాపాడంటే యేసుప్రభు తీసుకెళ్ళి నన్ను అప్పచెప్తాడంట. చూసుకోరా, ఆయన పని చూసుకో, వీడు చేసిన తప్పు ఒప్పుకోడంట, చూసుకో. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాని గురించి పడుతుందంటే శిక్ష రాదని కాదు, టైం అవ్వబడింది.

చివరికి నరహత్య. నీవు ప్రారంభంలో ఒక అఫెన్స్ వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే, నువ్వు అనుకుంది చేయలే, ఫర్గివ్, లెట్ గో, రిలీజ్, రిలీజ్, వదిలే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని విషయాలు మీ జీవితంలో ఎత్తి పెట్టుకున్నారు మైండ్లో చేదుల్లాగా వదలకుండా? ఎన్ని విషయాలు మీ జీవితంలో మనుషులు అన్న మాటలు నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా, వదిలే, నన్ను ఇలా చూస్తారా, నన్ను ఇలా చేస్తారా, నాకు ఇట్లా మాట్లాడతారా, నాకు ఇది చేస్తారా, లెట్ గో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మనుషులు అన్న మాటలు మీ హృదయంలో కట్టిపెట్టుకునేది, దాచిపెట్టుకుంది? ఏంటి అది చేదైన మాటలు మనుషుల పైన పగబెట్టేది? ఎవరిని చూస్తాను అసహ్యమా, ఎవరిని చూస్తాను ఇదా? యు హావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు థౌ షల్ నాట్ కిల్, కానీ యేసు ప్రభు అంటున్నాడు యు సే అ ఫూల్ యువర్ అ మర్డర్, యు హేట్ యువర్ అ మర్డర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పక్కబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంత మాట్లాడారండి, వదిలే. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు, కెన్ యూ ఫర్గివ్, తెలియక మాట్లాడారు, వదిలే. మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాలు మన పోరాటాలు వాళ్ళకి తెలియదు, వదిలే. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు, మనతో బ్రతికిన వాళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు, మన బాధ మనలో కోపం రేగాలని దాన్ని బట్టి మనం పాపం చేయాలని మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్, క్షమించగలరా? క్షమించాలనేది ఎక్కువ దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్, ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. లార్డ్ ఐఎమ్ సారీ, నువ్వు ఫర్గివ్ చేయలేదు, దేవుడు అకౌంట్ క్లియర్ అంటాడా? ఎందుకంటే మనం చూస్తే యేసుప్రభు అక్కడే ఉపమానం చెప్తాడు, ఒక దాసుడు తన యజమానికి ఎంతో అప్పు ఉన్నాడంట. ఇప్పుడు ఆ డిజిట్స్ అన్ని వదిలేయండి, అందులో చూస్తే ఎన్నో కొన్ని కోట్లు అన్నట్టు ఉంటుంది. అంత అప్పు ఉన్నాడంట, తన యజమాని దగ్గరకు వచ్చి, సారీ యజమాని, నాకు పిల్లలు ఉన్నారయ్యా, నన్ను క్షమించయ్యా, నేను సారీ అన్నట్టే యజమాని ఏం చేస్తాడంట, ఓకే డన్, క్లోజ్, ఫర్గివెన్ అంటాడంట. వీడెళ్ళి వాడు దాసుడు అంటే ఆ దాసుని దాసుడు చిన్న అప్పు ఉన్నాడంట, చిన్న రుణం ఉన్నాడంట, నువ్వు ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టలేదు. నా ఆడు అదే అడుగుతాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నారయ్యా, నాకు కట్టలేదు, నాకు సహాయం లేదని తీసుకెళ్లి జైల్లో ఇస్తాడంట. ఆ మాట యజమాని దగ్గరకు వస్తాడంట. యజమాని దగ్గరకు వచ్చినప్పుడు ఎవడైతే ఆయన రుణం ఉన్నాడో మళ్ళీ పిలిపిస్తాడంట, ఏ ఫర్గివ్ అన్నావు కదా, సరిలే అన్నావు కదా, కొట్టించనన్నావు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఏం చెప్తున్నాడు? నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవా సారీ అని చెప్పి బయటికి వెళ్ళి పట్టావా, దేవుడు అంటద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మొత్తం అంతా కలిపేస్తా, పోయించారని కొంచెం కనికరిద్దాం అనుకున్నాను, ఈసారి అలా కాదు, నీ జీవితకాలంలో నువ్వు కడతానే కానీ బయటకు వస్తాను లేదని వేసాడు లాప్ట్కి. అవమానాలు అందరూ చూస్తావు అంటే ఇంక జీవితకాలంలో ఎప్పటికి విడుదల లేదు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, లిసన్ టు దిస్ ప్రిన్సిపల్, ఈ సంవత్సరంలో మనుషులు బాధ పెట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, ఏంటి అపరాధ భావంతో చూసేవారు ఉంటారు, నిన్నంటే కూలుబడేవారు ఉంటారు, అసూయపడేవారు ఉంటారు. బట్ కెన్ యూ ఫర్గివ్? నీవు వారిని క్షమించేది నీ మేలు కొరకు, నీవు వారిని క్షమించేది నీ మంచి కొరకు, నీవు వారిని క్షమించేది నీవు వర్ధిల్తం కొరకు. ఎక్కడ మీ హృదయంలో ఎవరి మీద నా ద్వేషమో కోపమో పగ ఉందా? బికాస్ దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామో, ఫర్గివ్నెస్ లీడ్స్ టు లవ్. నీవు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలిగే వ్యక్తివి. నీలో క్షమాపణ లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎక్కడో బయట అక్కర్లేదండి, ఇంట్లోనేనంటే, ఇంట్లోనే భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తండ్రుల మీద, తల్లి మీద పగబెట్టారు, వాళ్ళ మొహం నేను చూడను, వాళ్ళు నాకు ఏం చేశారు నేను చూడను, నేను చావు బ్రతకలేను, పట్టించుకోలేదు. కెన్ యూ ఫర్గివ్, కెన్ యూ ఆనర్ దెమ్? వాడిని చూడలేక నువ్వు చూస్తావా? వాడిని చేయలేదు నువ్వు చేస్తావా?

వారు చేయవలసింది చేయలేదు, నువ్వు చేయవలసింది చేస్తావా? ఇఫ్ యూ కెన్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యూ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దే కెన్ నాట్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్, బట్ యూ కెన్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఎందుకంటే నీ జీవితం ధన్యం అవ్వాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీ జీవితం ఆయన సాక్షిగా ఉండాలంటే, నీ బ్రతుకులు మార్పు చూడాలంటే దేవుడు అంటాడు క్షమించు, క్షమించు. ఎందుకంటే ఇది మళ్ళా ప్రేమకు లింపుకై ఉంది. అంటిల్ యూ కెన్ ఫర్గివ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యూ హ్యావ్ లవ్. సింపుల్. విషయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఎవరి మీద ద్వేషం ఉందా, ఎవరి మీద పగ ఉందా, ఎవరి మీద బాధ ఉందా, ఎవరి మీద ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఎవరి మీద ఏదైనా ఒకలాంటి ఆయాసం ఉందా? Has anybody spoken against you that you feel so bad? దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనుషుడు ఎవడు నిన్ను శపిస్తానికి? మనుషుడు శాపాలు ఏం పనిచేస్తాయి? దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తా అంటున్నాడు. వై ఆర్ యూ ఫీలింగ్ సో బ్యాడ్, సో అఫెండెడ్? మనుషుడు అన్న మాటే నీ జీవితం అంతమన్నా ఎందుకు బ్రతుకుతావు? దేవుడు నేను నీ తోడున్నాను. దేవుడు నీ తోడు ఉండాలంటే నీవు ఆయన హృదయం కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. Willingness to forgive, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించువాడిగా బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడండి ఈరోజు నీ జీవితంలో. అడగండి, కరుణించాయో, కృప చూపాయా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నేర్చుకుంటున్నానయ్యా, నేర్చుకుంటానయ్యా, క్షమించరాని మనసు నాశనమేనండి, క్షమించరాని మనసు కీడేనండి. ఈరోజు ఇంటి వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి, సొంత వాళ్ళేంటి, తెలియని వాళ్ళేంటి, అన్నీ తెలిసిన వారిని గురించి మాట్లాడటం ఏంటి, నీ గురించి ఏం తెలియని వారు మాట్లాడటం ఏంటి? Forgive, live in peace, live in peace, pray for them, pray for them. ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సమయంలో నిజంగా నీవు కానీ ఇప్పుడు చేయండి, దయచేసి ఇప్పుడు చేయండి, తర్వాత లేదు, ఇప్పుడు. ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించండి. వారు చేసింది తప్పే అవ్వచ్చు, వారు అన్నది తప్పే అవ్వచ్చు, వారు జరిగించిన కార్యము లేకపోతే చేసిన నష్టము ఎంతో పెద్ద కీడ అవ్వచ్చు, బట్ స్టిల్ ఫర్గివ్, స్టిల్ ఫర్గివ్, ఫర్గివ్. క్షమించండి, క్షమించండి, క్షమించి దేవునితో సమాధాన పడండి. దేవుని క్షమాపణ కోరుకోండి. ప్రేమ ఉంటే మాత్రమే క్షమించగలుగుతాం. ఈరోజు యేసు ప్రభు కోరేదంతా అదే. అందుకని యేసు ప్రభు దగ్గరప్పుడు నీ దేవుడు దాని తర్వాత నీ పొరుగోడు, నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. మనుషుడి గురించి చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకనే దేవుడు వాటిలో రాయబడుతుంది, నువ్వు నిజంగా నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని చంపవంట, ఆ వ్యక్తికి కీడు చేయవంట, ఆ వ్యక్తికి దాడి చేయవంట, వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగతనం చేయవంట, పొరుగు వాడిని ఏది ఆశించవంట. ఇవన్నీ ప్రేమలో ఉందండి. అడగండి, దేవాన్ని ప్రేమతో నన్ను నింపయ్యా, ఈ సంవత్సరం నేను ముందుకు నీ ప్రేమతో సాగిపోవాలయ్యా. దేవాన్ని క్షమిస్తున్నానయ్యా, నా పాపాలని క్షమించు ప్రభా, నా దోషములను క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా కీడుని క్షమించు ప్రభా, నా అవిధే మాటల్ని బ్రతుకుని క్షమించు ప్రభా. ఆస్ గాడ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. సమయంలో నిజంగా మీ హృదయంలో సమాధానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అనుగ్రహించే సమాధానం మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమాత్రం ఆయాసం ఉండనవద్దు, ఏమాత్రం పగలు ఉండనవద్దు, ఏమాత్రం కక్ష ఉండనవద్దు. నిజంగా మీ జీవితంలో తేలిక అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రైట్, రైట్ నావ్, రైట్ నావ్, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సరిగా అనిపించాలి మీకు. అపవాది బయటికి వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. దేవుడు సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేయండి. Forgive all the people who have spoken against you. Here is God to honor your lives. మీ జీవితాలను ఆశీర్వదిస్తానికి, మీ జీవితాలను హెచ్చిస్తానికి, నీ చేతి వారిని అభివృద్ధి పరుస్తానికి, నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో వర్తలింపిస్తానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఏమి చేసిన కార్యమైనా పర్వాలేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవరింగ్ ఇస్ దేవ్ డన్, ఫర్గివ్, ఫర్గివ్. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు అంటే నువ్వు నమ్మినట్లయితే చెప్పండి, ప్రభా నా హృదయాన్ని శుద్ధపరిచేయ్యా, కడిగయ్యా, కడిగాయ. అడగండి, ఏసయ్యా నా హృదయాన్ని కడిగాయ, నీ రక్తంతో కడిగాయ్యా. అడగండి, ఈ సమయంలో అందరూ అడగండి, ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచేసేయా, నన్ను పవిత్రపరిచేసేయా. నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి, నీ రక్తం నన్ను పరిశుద్ధపరచాలి.
నీ రక్తం ద్వారా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నాను పరమ తండ్రి. నీ బిడ్డగా నన్ను మార్చయ్యా. క్రీస్తు రక్తము నా కొరకు వెల చెల్లించబడింది నమ్ముచున్నాను. యేసు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత ఉంది. నేను దేవుని బిడ్డని ప్రకటించండి. క్రీస్తు రక్తం కడగబడిన వారైతే, ఆయన రక్తం ద్వారా వెలపెట్టి కొనబడిన వారైతే, మీరు ఆయన రక్షణను అనుభవిస్తున్న వారైతే బిగ్గరగా చెప్పండి, ఆయన రక్తంలో మీరు ఏముందో. డిక్లేర్ డిక్లేర్ డిక్లేర్ హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తు అంది ఏమన్నావు? క్రీస్తు ద్వారా నీకేం అనుగ్రహించబడింది? క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడు? నువ్వేం నమ్ముతున్నావు? నీ తండ్రి పరమ తండ్రి యావే నీ కొరకు ఏం చేశాడు? ఏం నమ్ముతున్నావు? నా కొరకు బలైన యేసయ్య నీకు వందనాలు అయ్యా. నా కొరకు బలైన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. నువ్వు పొందిన రక్తము, నువ్వు చిందించిన రక్తము, నువ్వు పొందిన గాయాల ద్వారంగా నాకు విడుదల, నాకు విమోచన, నాకు స్వస్థత. అవునండి, ఈరోజు చాలామంది హృదయాలు చేదుగా ఉన్నాయి. నీ హృదయం స్వస్థపరచబడాలంటే యేసు పొందిన గాయాలు ఉన్నాయి. మనుషులు నిన్ను గాయపరిచారేమో, మనుషులు అవమానపరిచారేమో, మనుషులు మైట్ హర్ట్ యువర్ ఎమోషన్స్, బ్రోకెన్ యువర్ హార్ట్. కానీ ఈరోజు గాయపరిచే దేవుడు ఉన్నాడు, యెహోవా రాఫా. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ మేక్ యూ న్యూ, హీ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్, హీ కెన్ రిస్టోర్ యువర్ మ్యారేజ్, హీ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు మేము క్షమించాలని, మేము నీ బిడ్డలుగా ఉండాలని, మేము నీ సొత్తుగా నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. ఈ భూలోకం పైన నిన్ను కనపరచేవారుగా, నిన్ను మహిమపరచేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ చిత్తము జరిగించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవా, ఇక్కడ ఉన్న మా జీవితాలు ధన్యంగా చేయి ప్రభా. దీవించబడిన నీ జీవితాలుగా చేయి ప్రభా. ఈరోజు మేము ధ్యానించిన ప్రతిగా పరమ తండ్రి, నీ హృదయాన్ని నువ్వు మాకు అనుగ్రహించిన నియమాన్ని నువ్వు మేము ఏ రీతికి ఉండాలనేది నేర్చుకుంటూ, క్షమించే హృదయంతో, ఎక్కడ అఫెండ్ అవ్వని హృదయం, అఫెన్సెస్ వచ్చినప్పుడు ఫర్గివింగ్, లెట్ గో, రిలీజ్. అదే రీతిగా మాలో ఏమాత్రము ద్వేషం లేక, పగ లేక, కక్ష లేక, కోపం లేక, పగ వంటి కోపం, రాత్ లేక, దేవా నరహత్య చేయకుండా నీ మహిమ కొరకు, నీ సాక్షులుగా మా పక్షాన నీ ఉన్నావు, మా ధ్వజము యెహోవా నిస్సి, దేవా నిన్ను కలిగిన మా జీవితంలో జయమే అన్న రీతిగా సరిగా బ్రతికే బ్రతుకు, మాదిరికరంగా బ్రతికే బ్రతుకు, జీవితంలో క్రియ కార్యము వర్ధలింపు ప్రాక్టికాలిటీ చూసే బ్రతుకు దయచేయమని ఈరోజు నా స్వరం ఎవరెవరంట వింటూ నీ చేతులకు ఎవరెవరంట సమర్పించు. దేవా నేను చేసిన తప్పు, నాలో ద్వేషం ఉండదు, నేను ఒప్పుకుంటాను, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతున్నా ప్రతి ఒక్కరు. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకుని నీ మహిమార్థమే బ్రతికింపజేయమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ఎంతో విలువైంది, ముఖ్యమైంది క్యారెక్టర్. ఈరోజు నేను క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం అనేటప్పుడు మనం పరీక్షించుకోవాలి, హౌజ్ ఆర్ క్యారెక్టర్. మన జీవిత విధానం ఎలా ఉంది, మనం ఆలోచించే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ ఇస్ క్లియర్. ఒక మనిషి క్యారెక్టర్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక మనిషుడు క్యారెక్టర్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే, ఒక మనిషుడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి ఏం చెప్పాలంట, లెక్క, తీర్పు. అదే రీతికి మనం చూస్తాము, ఒక మనిషుడు ఏం తలస్తాడో దాన్ని బట్టి తను బ్రతుకుతాడంట. దేవుడు తలంపులు ఎరిగిన వ్యక్తి మన తలంపులు తగినట్టుగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిగా మన మాటలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు, రెండవది మన తలంపులు తగినట్టుగా దేవుడు తీరుస్తాడు, మూడవది ఏంటంటే మన క్రియలు తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన యాక్షన్స్, మన క్రియలు, ఈ మూడుని బట్టే మనుషుడు విలువ ఉంది, ఈ మూడుని బట్టే మనుషుడికి స్థాయి ఉంది, ఈ మూడుని బట్టే మనుషుడికి ఘనత ఉంది. మనుషుడు మిమ్మల్ని గౌరవించాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలంటారా, ఈ మూడు సరిగా పెట్టుకోండి. ఈ మూడు సరిగా ఉంటే బ్రతుకు ధన్యమండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31:10 చదివితే, ఈ గుణవతి అయిన భార్య దొరుకుతాం బహు అరుదు అంట. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎలా ఉందంటే, ఎన్ ఎక్సలెంట్ వైఫ్. వాట్ ఈస్ ఎక్సలెంట్? అంటే బ్యూటిఫుల్ వైఫా? నో, ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్, ఇట్స్ అబౌట్ ఎక్సలెన్స్. గుణవతి అయిన భార్య, దట్ ఈస్ ద ఎక్సలెన్స్. యు సీ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య, టాకింగ్ అబౌట్ ఎ క్యారెక్టర్, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దొరుకుతాం, అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట. బహు అరుదు, చాలా కష్టం. అలాంటి వానికి, అలాంటి వ్యక్తి దొరుకుతాము. ఏం దొరికినట్ట అంట, ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ జ్యువెల్స్ అంట. నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేలంట. ధనము తెచ్చే భార్య కన్నా, ఈరోజు చాలామంది అడుగుతారు, వాట్ డూ యూ బ్రింగ్, ఏం తెస్తావు పెళ్లి చేసుకుంటే, ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఆస్తి ఏంటి. స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నానండి, కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోవద్దు. బాగా చెప్పారు, మాకేం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. క్యారెక్టర్ కలిగి ఉండాలి, అన్నీ ఉంటాయి. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ లివ్ రైట్, యూ విల్ డూ థింగ్స్ రైట్. సింపుల్, యూ విల్ డూ థింగ్స్ రైట్. వర్ష క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే. యూ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్ ఇన్ యువర్ లైఫ్. క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ ఫార్ మోర్ ప్రెషియస్ దాన్ జ్యువెల్స్. గొప్ప నగల కన్నా, గొప్ప ధనం కన్నా విలువైందంట. కీర్తన 119:1 చదువుతామండి.
1: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి,
0: యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి
1: నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు.
0: నిర్దోషముగా, నిర్దోషముగా, నిర్దోషముగా. యూసి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. దేవుని వాక్యము మనకి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది, దేవుని వాక్యం ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో తెలియజేస్తుంది. క్యారెక్టర్స్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ కదా, ఇట్ ఈస్ అబౌట్ యువర్ వర్డ్స్, యువర్ థాట్స్, యువర్ యాక్షన్స్. నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, ఈ మూడు దేని బట్టి ఆధారపడి ఉండాలి ఒక క్రైస్తవుడింది, దేవుని వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ప్రతి గృహంలో, ఈ లోకంలో చూస్తే ప్రతి కల్చర్, ప్రతి గృహము, ప్రతి ఊరు, ప్రతి ప్రాంతము, ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తే మిక్సెడ్ కల్చర్స్, డిఫరెంట్ ఐడియాలజీస్, ఒక గొప్ప స్థాయి నుండి ఒక అల్ప స్థాయి నుండి అన్ని రకాలు కలిసి అన్ని రకాలు జీవిస్తారు. ఈరోజు ప్రభావం అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా, స్కూల్లో కూడా. ఏంటి మిక్సడ్ కల్చర్స్? ఒక ఇంటిలో ఒక పదం, ఒక విధానంలో ఒక పద్ధతి తగినట్టుగా పెంచినా కూడా అక్కడికి వచ్చేటప్పటికీ ఏమవుతున్నారు, స్కూల్కి వెళ్తే పిల్లలు నేర్చుకోండి రాని పంపిస్తే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు, అక్కర్లేనిది నేర్చుకుంటున్నారు, అవసరం లేనిది నేర్చుకుంటున్నారు. మంచి ప్రభావితం కన్నా చెడు ప్రభావితం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట, ఎప్పుడు అది 100% ఎక్కువ ఉంటుందంట. సో మంచి ఒకటి చేద్దాం అన్నప్పుడు దానికి చెడు ఏంటి అనేది ఎక్కువ ఆలోచించాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ వన్ సైడ్. ఈరోజు చాలామంది ఒక సైడ్ ఆలోచిస్తారు. ఆల్వేస్ థింక్ టూ సైడ్స్. బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఆల్వేస్ షోస్ టూ సైడ్స్. ఇదంటే ఇదేంటి, ఇది చేస్తే ఇదేంటి, ఓ ఇది చేస్తే మీరు సంతోషపడతారు, ఎవరు బాధపడతారు? ఎందుకంటే నువ్వు చేసేది అన్నిటికీ అందరూ సంతోషపడరు, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని సంతోషపడితే ఇంకోటి మండుతుంది, ఎవరాడు? సాతానికి. నువ్వు దేవుని మహిమపరిస్తే ఇంకోటికి అవమానం కలుగుతుంది, ఎవడాడు? సాతానుడు. నువ్వు దేవుని గణపరుస్తే ఇంకోటి నీ మీద పగపడుతున్నాడు, ఎవడాడు? సాతానుడు. నువ్వు సాతాన్ని మహిమపరుస్తావు, దేవుని మహిమపరుస్తావు, జ్ఞాపకం చేసుకో. దేవుడు వాకి తెలియజేస్తుంది, లోకంతో స్నేహమో దేవునితో వైరమో. నువ్వు లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దేవుడు అంటాడు నువ్వు నా శత్రువి. నువ్వు లోక పద్ధతి తగినట్టు బ్రతుకుతావా, నువ్వు నాకు శత్రువి. నువ్వు లోక మార్గంలోకి వెళ్తున్నావా, నువ్వు నాకు శత్రువి. మీరు ఎవరి పక్షంలో ఉన్నారు? మీరు ఎవరిని చూపిస్తున్నారు? మీరు ఎవరిని కనబరుస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎవరి సాక్షి బ్రతుకుతున్నారు? ఈరోజు మీరు బ్రతికేదే ఇట్ ఇస్ యువర్ క్యారెక్టర్. ఎందుకంటే నీవేమై ఉన్నావు దాని తగినట్టుగా బ్రతుకుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఒక మనిషి యాజ్ అ మ్యాన్ బిలీవెత్ ఇన్ హిస్ హార్ట్ సో షల్ హీ బీ, ఏదైతే నమ్ముతాడో దాని తగినట్టుగా బ్రతుకుతాడంట. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుని ధర్మశాస్త్రం తగినట్టుగా మనం బ్రతుకుతే వీ హ్యావ్ గుడ్ క్యారెక్టర్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని నామం, దేవుని నియమము, ఆయన నామాన్ని ధరించుకుని ఆయన నియమం ప్రకారం బ్రతకాలి. ఈరోజు క్రైస్తవుడు అని పిలుచుకుంటాం మనము, దేవుని వాక్య నియమాన్ని ఎరిగిన వారిగా ఉన్నామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతికే వారిగా ఉన్నామా పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే యూనో దర్ ఇస్ దిస్ నైస్ వర్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12.
1: నీ యవనమును బట్టి,
0: నీ యవనాన్ని బట్టి
1: ఎవడు
0: నిన్ను తృణీకరింపనవద్దు. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంట?
1: మాటలోను.
0: నీ క్యారెక్టర్ ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. నీ జీవిత విధానం ఇతరులకి ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆ క్యారెక్టర్ ఎందులోంచి ఎక్స్ప్రెస్ అవుతుంది? మాటల్లోను,
1: ప్రవర్తనలోను,
0: ప్రవర్తనలోను,
1: ప్రేమలోను,
0: ప్రేమలోను,
1: విశ్వాసములో,
0: విశ్వాసములోను,
1: పవిత్రత,
0: పవిత్రతలోను. యు సీ, ఇట్ ఇస్ ఆల్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. వీటిలో నీ క్యారెక్టర్ తెలియజేయబడుతుంది. సరిగా కనబరచు, నీ మాటలు సరిగా పెట్టుకో, నీ కాండక్ట్ సరిగా పెట్టుకో, నీ ప్రేమ సరిగా ఉండాలి, యథార్థం నిజమైన ప్రేమ ఉండాలి, నీ విశ్వాసాన్ని కనబరచు, నీలో పరిశుద్ధతను చూపి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మన క్యారెక్టర్ లేకుండా ఎవరు మమ్మల్ని వెంబడించరు. అందరు నీ చుట్టూ రావచ్చేమో, కానీ నీ క్యారెక్టర్ సరిలేకపోతే మాత్రం నిన్ను వెంబడించరు తెలుసా. యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బీ బిహైండ్ యూ, దే డోంట్. Some people say, follow me, nobody follows. But if someone is fruitful, if someone is practical, if someone is really worth living the life, people will automatically follow. Nan never gauravistaledu ante nee character saraledu, nu gauravincha kabatti neeku gauravam ledu, nu gauravistha neeku gauravam untadi. You see punctuality, manushudu samayanni follow chese vadiki eppudu gauravam untadi telusa. Udyogalo meer correct ga time maintain cheyandi, meeku gauravam undapothu chudandi. Devuniki meer time maintain cheyandi. See if God not honoring you. Daniel mummarlo prarthana chesevadanta, and Bible lo chuste Gabriel vachinappudu Daniel tho cheppedi, Daniel you are esteemed by God. Oka translation lo untadi, you are honored by God. Devuni dwara gaurovinchabade vyaktivi nuvu. Enti devuni dwara gaurovinchabade vyakti? Nu mummarlo prarthana chestunavayya, నీ ప్రార్థన సమయాన్ని సరిగ్గా పెడుతున్నావయ్యా. ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన టైం నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నావు. యు ఆర్ ఆనర్డ్ బై గాడ్. ఈరోజు దేవుడు మనల్ని చూసి యు ఆర్ ఆనర్డ్ బై గాడ్ అని చెప్పగలడా? సింపుల్ యాజ్ దాట్. మన క్యారెక్టర్ సరిగా ఉంటే మన తలంపులు, మన మాటలు, మన క్రియలు ఈ మూడు కరెక్ట్గా ఉంటాయి. మన తలంపులు, మన మాటలు, మన క్రియలను బట్టే మన జీవితం ఉంది. జాగ్రత్త. ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలి, ఈ సంవత్సరంలో దేవుడు మీకు జయం అవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మేక్ ష్యూర్ యువర్ క్యారెక్టర్ ఇస్ రైట్. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈరోజు మనం అంటాము ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లైన్డ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి గుడ్ నాట్ మీ, ఎవ్రీబడి షుడ్ ఫాలో టైం నాట్ మీ. 10 మందిని ఫాలో టైం అంటున్నాం, మీరు టైం ఫాలో చేస్తున్నారా? 10 మందికి చెప్పేది మీరు చేస్తున్నారా? ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు విలువ అవ్వరు, గౌరవం అవ్వరు. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు చెప్తారు కానీ చేయరంట. పిల్లడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పేదానికన్నా నేనేం చూస్తున్నానో అదే చేస్తాను, నువ్వు ఎలా ఉన్నావో అలా చేస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేస్తాను. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. సింపుల్. ప్రతిరోజు లేచింది మీరు మోకరించి ప్రార్థన చేస్తారు, మీ పిల్లలు చూడండి ఏం చేస్తారు చూడండి. వాళ్ళు ఎవ్వరేం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా మోకాలు ఆటోమేటిక్ చేస్తారు. దేవుని కృపను బట్టి మా పిల్లలకి నేను అదే నేర్పించా. నన్ను చూస్తారు, ఎందుకంటే పుట్టినప్పుడు మాతోనే పడుకుంటారు, మాతోనే ఎదుగుతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఏమో వారు చూసేది ఏంటి, మేము పొద్దుట లేచినట్టు మోకాళ్ళు ఎదుగుతాం. ఆ మోకాళ్ళు వేసేటప్పటికి ఈ పిల్లలు చూసి అలవాటు ఏమవుతుందో తెలుసా? మేము లేచి మోకరించేటప్పటికి కూడా వాళ్ళు ఎగుస్తారు, లేచి పక్కకు వచ్చి మోకరిస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా వచ్చి మోకరిస్తారు, ఇట్లా మోకరిస్తారు, బెడ్ మీద చేపెట్టి ఇట్లా తలకెళ్ళి మోకరిస్తారు, మోకాళ్ళ మీదకి వచ్చి. ఇట్ ఈస్ అ హ్యాబిట్. అదే మేము లేచి పొద్దుటే ఫోన్ పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు తల పక్కన పెట్టి మీరేం చూస్తున్నారో చూస్తారు. సో బీ కేర్ఫుల్, వాట్ ఈస్ ద రోల్ మోడల్, వాట్ ఈస్ లైక్ మీరు చూపించే మాదిరి ఏంటి. బాలుడు నడవలసిన త్రో వాడికి నేర్పించాలంట, నేర్పించాల్సిన తల్లిదండ్రులు. ఇంట్లో ప్రారంభమయ్యేది, స్కూల్లో కాదు, స్కూల్లో కాదు, ఇంట్లో. ఇంట్లో బిడ్డ కరెక్ట్ క్యారెక్టర్ ఐడియాలజీలో పెంచబడితే స్కూల్లో వచ్చే ఎదుర్పులకి నిలబడగలుగుతాడు. ఇంట్లో పెంపకం, క్యారెక్టర్ టీచింగ్ డెవలప్మెంట్ లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు అందరు ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో పోతారు. యు సీ, క్యారెక్టర్ ఇస్ నాట్ ఫాలోయింగ్ పాపులారిటీ. ఈరోజు చెప్పాలంటే దేవుని వాక్య నియమం మారదు. ఈరోజు లోకం చూడండి, మారిపోతూ ఉంటుంది. ఒకరోజు అంటారు ఇలా చేయకూడదు, ఒకరోజు అంటారు ఇది చేయొచ్చు, ఒకరోజు అంటారు లా అబార్షన్ చేయకూడదు, ఇంకో రోజు ఇస్తారు అబార్షన్ లీగల్. ఏం మారతలేదా? మారుతూనే ఉంది. లుక్ బ్యాక్, యు సీ, వరల్డ్ ఇస్ చేంజింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. యూ నీడ్ టు ట్రైన్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, మనం దేవుని వెంబడించేవారం అంటే ఆయన వాక్యాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారం జీవించాలి. తిమోతికి రాసిన 2:22 చదువుదామండి.
1: నీవు యవనేచర నుండి పారిపో,
0: నీవు యవనేచర నుండి పారిపో,
1: పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా.
0: ప్రభుతో ప్రార్థన చేయువారితో కూడా, ఒక్కసారి ఉండండి, ప్రభువుకి ప్రార్థన చేసేవారితో. ఇంకో మాటలు చెప్పాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ రైట్, చూజ్ యువర్ కమ్యూనిటీ రైట్, చూజ్ యువర్ సిచ్యువేషన్ రైట్. యు సీ ద అట్మాస్ఫియర్, నువ్వు ఎదిగే అట్మాస్ఫియర్ రియలీ మ్యాటర్స్, చాలా ముఖ్యం, చాలా ముఖ్యమండి. నువ్వు ఎదిగే ఆ ప్రాంతాన్ని బట్టి నీ బిడ్డల జీవితం ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అందుకనే బాధతో చెప్తున్నాను. ఐ డోంట్ మీన్ టు క్రిటిసైజ్ బట్ ద రియాలిటీ, ఐ డోంట్ మీన్ టు స్పీక్ నెగిటివ్ బట్ ద రియాలిటీ. మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మంచి స్కూల్లోనే చదివాం. దాని తర్వాత మా నాన్నగారు ఏం చేస్తారు, ఇంత ఎందుకులే, ఇంటి పక్కనే స్కూల్ ఉంది కదా, ఎవరు వాళ్ళని తీసుకెళ్తారు, నేను ఊళ్ళకి వెళ్తూ ఉంటాను, నేను సేవలో తిరుగుతూ ఉంటాను, నా పిల్లల్ని ఎవరు మరలా అంత దూరం తీసుకెళ్తారు. మేము ఉండే స్థలానికి స్కూల్కి, ముందున్న స్కూల్కి చాలా దూరం. ఇంటి పక్కనే కొంచెం ఒక 1 కిలోమీటర్లో ఒక బేసిక్ స్కూల్. ఆ స్కూల్ ఎట్లా ఉందంటే ఇల్లు స్కూల్, ఇల్లు స్కూలు, ముగ్గురిని అక్కడ వేశారు. సో బేసిక్గా ఇంటి పక్కన స్కూల్ వెళ్ళామా వచ్చామా, వెళ్ళామా వచ్చామా. కానీ స్టాండర్డ్ చూడలే ఎలాంటి వాళ్ళు. నేను ఇప్పుడు ఆ పేర్లు, ఆ కేటగిరీస్ అని పేర్లు చెప్తే మేమేంటి అల్పమా, మమ్మల్ని విమర్శిస్తా, లేకపోతే ఎవడో ఒకడు ఏదో అవుతాడు. ద స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్ దట్ స్లమ్మిష్, ఆల్ దట్ స్లమ్మిష్ అనేటప్పుడు స్లమ్ ఉన్న వాళ్ళు, నేను తప్పు నేను చెప్తలేదు, వారి జీవితంలో వారు పోరాడుతున్నారు. ఐ నో వి మినిస్టర్ అమంగ్ స్లమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో లోకసారంగా పెరిగే పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్న వయసుకే త్రాగుడు, చిన్న వయసుకే మత్తు పదార్థాలు, చిన్న వయసుకే డ్రగ్స్, చిన్న వయసుకే పిచ్చి పిచ్చి పనులు. బికాస్ దే సీ లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ దాట్ అండ్ దే ఆర్ బ్రాట్ అప్ కరెక్ట్, కరెక్షన్ లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటి స్నేహాలు. నా యవన కాలంలో నేను తప్పిపోతానికి ముఖ్య కారణం అదే. నా యవన కాలంలో, నా 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను తప్పిపోతానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో భయము, దేవుని భక్తి, ఆలయంలో దేవుని సేవిస్తాము, దేవుని వాక్యము, అవన్నీ చక్కగా ఉంది. ఇంట్లో బయట బాగా, ఆలయంలో బయట బాగానే. కానీ ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నామో, ఎక్కడ ప్రభావితం ఎక్కడ ఉంది, ప్రతిరోజు స్కూల్లో నువ్వు ఎంత కాదన్నా నీకు పక్క బెంచోడు, నీ క్లాస్లో అందరూ అందరు చేస్తున్నారు కదా, పిల్లోడికి ఏముంటుంది, నేను లెఫ్ట్ అవుట్ అయిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది, నేను ఒక్కడిని సపరేట్గా ఉండిపోకూడదన్న ఫీలింగ్ వస్తుంది. సరే అందరితో కలిసి లాట్ మనసు ఒప్పదు. ఏ ఒక్కడో ఏ దేవుని బిడ్డ పాపం చేయాలని చేయడు, చేస్తాడా? ఆ స్లోగా గిల్ట్ లాక్ ఉంటుంది. కానీ బయట బయటికి సర్లే సర్లే సర్లే సర్లే దులుపుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పాడైపోతాం జరిగింది. నేను దేవునికి మరలా దగ్గరకు చేరతాం ఎట్లా దొరికిందంటే, ఎప్పుడైతే నేను మరలా ఒంటరితనంలోకి పోయానో, ఒంటరితనంలోకి పోయినప్పుడు ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ మై సెల్ఫ్. నేను ఎవరిని, నాలో ఉన్న పునాదులు ఏంటి, నాలో ఉన్న వేర్లు ఏంటి, నేను ఎవరిని, నేను ఎవరిని, నాలో సతమతం అయ్యాను, పోరాడుకున్నాను, ఎంతో కలవరపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, జీవితాన్ని నాశనం చేసుకుంటా, అప్పటికే ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఐ రీడిస్కవర్డ్, రీకనెక్టెడ్ విత్ గాడ్. నేను అందుకని ఈరోజు చూస్తే ఐఎమ్ వెరీ కీన్ ఆన్ అవర్ చిల్డ్రన్. ఎలాగున్నారు, ఎలాంటి స్నేహం, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి ప్రభావితం ఉంది. బీ కేర్ఫుల్, మెయింటైన్ యువర్ ఫ్యామిలీ వాల్యూస్. ఫ్యామిలీ వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ ఫ్యామిలీ వాల్యూస్ దేని ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది, దేవుని వాక్యానికి ఆధారపడి ఉంది. దాని తగినట్టుగా మీ కుటుంబాన్ని పెంచండి. వారు పెద్దోళ్ళైన తర్వాత నా మాట వింటలేదంటే అది మీ పొరపాటు, అది మీ పొరపాటు. వారేదో మనసు మళ్ళీపోతాం కాదు, మీరు పెంచాల్సిన విధానాలు పెంచలే. దే హ్యావ్ టు నో హూ దే ఆర్ డీప్ డౌన్ ఇన్సైడ్. దేవుని వాటిలో చూస్తానండి, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ ప్యాషన్స్, పర్స్యూ రైచియస్నెస్. చదవండి.
1: ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని,
0: నీతిని
1: విశ్వాసమును,
0: విశ్వాసమును
1: ప్రేమను,
0: ప్రేమను
1: సమాధానమును వెంటాడుము,
0: సమాధానాన్ని వెంటాడు. సీ దిస్ ఇస్ ఎ క్యారెక్టర్. ఏంటి వెంటాడాలంట? నీతిని,
1: విశ్వాసము,
0: విశ్వాసము
1: ప్రేమ,
0: ప్రేమ
1: సమాధానం,
0: సమాధానము. వీటిని వెంటాడు. అదేంటంట నెక్స్ట్? ఎవరితో కూడా? అలాంగ్ విత్ ద పీపుల్ హు ఆర్ విత్ ద ప్యూర్ హార్ట్. పవిత్ర హృదయము. పవిత్ర హృదయం అనేటప్పుడు యు సీ వి టాక్ హార్ట్, వి టాక్ అబౌట్ సైకి. అంటే హృదయం ఏంటి? ఆత్మ కాదు, హృదయం. హృదయంలో తలంపులు, హృదయంలో ఎమోషన్స్, హృదయంలో గతంలో వారన్న మాటలు, క్రియలు. సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులను స్నేహం చేసే వారు హృదయం ఎలా ఉంది? వారు యథార్థంగా ఉంటున్నారా? ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతున్నారా? గర్వంతో మాట్లాడుకుంటున్నారా? ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా? యు సీ గాట్ బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో సమయం గడుపుతున్నారు? మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు చాలామంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు, గాసిప్ పార్ట్నర్స్. గాసిపింగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చుని పలానా చెప్తున్నారంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి వెళ్ళరండి అని చెప్పండి. సింపుల్. యు అలోయింగ్ ఎంటర్టైనింగ్ దట్ గాసిప్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. నేను మాట్లాడలేదు. అవును, నువ్వు మాట్లాడలేదు. మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా. కట్టెలు వేసేంత వరకు మంట కాలుతూనే ఉంటుందంట. కట్టెలు తీసే, మంట ఆరుతుంది. అంతే పాయింట్. నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది, మంట ఇంకా పెద్దదవుతుంది అనుకుంటానండి. మ్యాచ్ స్టిక్ చిన్నది కాల్చావా, పుస్ అయిపోయింది. అదే మ్యాచ్ స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలు అంటించండి, కాలే కొలి కట్టెలు పెద్దది ఏంటి, ఏమవుతుంది? మంట ఇంకా పెద్దగా ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ అట్ యువర్ ఫ్యూయలింగ్. ఏంటి ఏంటి మీరు ఎక్కువ చేసేది? దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా? లేకపోతే అపవాదికి, అపవాది కార్యాలకి ఐ యు ఫ్యూయలింగ్? దేవుని వాక్యంలో చూస్తానండి, ప్రోబ్స్ చాప్టర్ 10 వర్స్ 9.
1: యథార్థముగా ప్రవర్తించువాడు
0: నిర్భయముగా ప్రవర్తించును. మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా? ఆ యథార్థత అన్నమాట ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుంది? ఇంటగ్రిటీ అంట. ఇంటగ్రిటీ అన్న మాట గ్రీక్ మాట చూస్తే ఇంటజా అన్న మాట వస్తుంది. ఇంటగ్రిటీ అన్నదప్పుడు మూడు విషయాలు, అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పాను క్యారెక్టర్కి ఏం కావాలి. ఆ మూడు విషయాలు చెప్పింది మర్చిపోయారు చూసారా? తన మాట, తన తలంపు, తన క్రియ, ఈ మూడు ఒకటిగా ఉండాలి. ఈ మూడు ఒకటి అంటాము ఇంటజాన మాట. ఇంటజాన మాట ఇంటగ్రిటీ. ఒక మనిషి ఇంటగ్రిటీ కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, ఎ మ్యాన్ విత్ ఇంటగ్రిటీ అన్నదప్పుడు, తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం తలస్తున్నాడో అదే చేస్తాడు. ఈజ్ వన్. తను మాట్లాడే మాట, తను ఆలోచించే విధానము, తను చేసే పని ఒకటే ఉంటుంది. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను అంటాడు. అంటే హీ సేయింగ్ ఐ హ్యావ్ ఇంటగ్రిటీ, నాకు వాల్యూ ఉంది, నాకు ఇంటగ్రిటీ ఉంది, నాకు గౌరవం ఉంది అంటాం తెలుగులో కావాలంటే. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తాము, ఓ ఇశ్రాయేలు, ద లార్డ్ గాడ్ ఇస్ వన్, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్న మాట వస్తుంది. ఆ మాట చూస్తే వన్ ఇన్ ఇంటజా, వన్ ఇన్ క్యారెక్టర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే. వాట్ హీ థింక్స్, వాట్ హీ స్పీక్స్, వాట్ హీ యాక్ట్స్. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి చిత్తము, తలంపు యేసుప్రభు, వాక్ ఆది ఎందు వాక్యం ఉండను, వాక్ పరిశుద్ధాత్మ, క్రియ శక్తి. You know, that's a power, that is action. So, Tandri Kumara Parishuddhatma, Vakate, one in integrity, one in character. So, ee maata nyapkam chesukovali, devuni erigina varme manamu, mana character serigu undi anna daniki sadrushyam enti, manam maatlaade maatalu, mana aalochinche vidhanam, mana chese pani okati undali. Ee roju nundi have integrity in life. Jeevithamlo integrity kaligi bratukute నిర్భయంగా బ్రతకచ్చంట. ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తలలోంచి ప్రభుత్వం మాట్లాడండి, ఎలా ఉంది మీ హృదయం, ఎలా ఉంది మీ తలంపులు, ఎలా ఉన్నాయి, హౌ ఇస్ యువర్ క్యారెక్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్. మీరు చేసిన తలంపులు, నిర్ణయాలు ఏంటి? మనసులో ఒకటి అనుకుంటే బయట ఒకటా, మనసులో ఒకలాగా బయట ఒకలాగా, మాటలు ఒకలాగా క్రియలు ఒకలాగా, చేస్తానని చేయకపోతామా, ఇస్తానని ఇవ్వకపోతామా, వస్తానని రాకపోతామా? యేసు ప్రభు చెప్పలేదా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు? ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు హృదయం ఏం తలస్తున్నావో అదే. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. యూ హ్యావ్ టు బి వన్, యూ హ్యావ్ టు బి వన్ ఇన్ ఇంటెజర్, వన్ ఇన్ ఇంటెగ్రిటీ. హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలండి. దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకాలి. దేవుని వాక్కు మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకోవాలి. యథార్థమైన జీవితాన్ని జీవించాలి. ఇప్పటికే మీ హృదయంలో కానీ ఏమైనా చెడు తలంపులు, ఇప్పటికే మీ జీవితంలో మీ క్యారెక్టర్ పాడైందని బట్టి పాడు చేసుకునే కార్యాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకోండి. నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన అనుగ్రహించే తరుణాలు ఎంతో గొప్పవి. ఈరోజు మేలు చేస్తానికి దేవుడు ఆశిస్తున్నాడు, మేలు జరిగిస్తానికి ఆశపడుతున్న దేవుడు ఈరోజు మీ జీవితంలో మేలు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆస్క్ గాడ్, మేక్ మీ న్యూ, హీల్ మై లైఫ్, గివ్ మీ ఎ న్యూ బిగినింగ్. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నావేమో, దేవుడు అంటున్నాడు సెట్ యువర్ హార్ట్ రైట్. నీ క్యారెక్టర్, నీ ఇంటెగ్రిటీ నువ్వు కాపాడుకో, పరిశుద్ధంగా బ్రతుకు, నా వాక్కు తగినట్టుగా బ్రతుకు, నీ హృదయాన్ని భద్రపరచు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బై ఆల్ మీన్స్ గార్డ్ యువర్ హార్ట్. ఏదైనా సరే నీ హృదయాన్ని భద్రపరచు, ఏది చెల్లించైనా సరే, ఏది వదులుకునైనా సరే నీ హృదయాన్ని సమర్పించు, నీ హృదయాన్ని భద్రపరచు. ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ నేమ్, ఫ్రేమ్, మనీ, ఆపర్చునిటీస్. వీటన్నిటికన్నా మించింది గార్డింగ్ యువర్ హార్ట్. మీ హృదయం ఎలాగుంది? హృదయంలో నెమ్మది ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? దేవుడు అనుగ్రహించే ఆయన ప్రేమ మీరు అనుభవించగలుగుతున్నారా? లేకపోతే ప్రభుత్వం మాట్లాడండి, దవా నా హృదయంలో కావాల్సిన నెమ్మది దయచి, నన్ను శుద్ధీకరించయ్యా. ఇప్పటికీ మీరు అనొచ్చేమో, ఐఎమ్ కరెక్టెడ్ ఇన్ మై క్యారెక్టర్ అంటే, ఆస్ గాడ్, హిల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈరోజు ఆయన రక్తం సిద్ధంగా ఉంది, ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను నూతన పరుస్తానికి. నీవు అడిగితే ఆయన కార్యం చేస్తాడండి. పరిశుద్ర ప్రేమ తండ్రి, ఈరోజు నీ పాదాలు దరిపుచ్చున్నాం ప్రభా. మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు, మా జీవితంలో కార్యం జరిగించు, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని మార్చేయ్యా. ఈ సంవత్సరాలు మా అందరి జీవితంలో మార్పు చూడాలయ్యా. నీకు ఇష్టం లేని కార్యాలు, క్రియలు, తలంపులు మా నుండి దూరపరచు ప్రభా. నీకు విరోధమైంది మా నుండి తీసివేయ ప్రభా. నేను ఆయాస కలిగించే మార్గాల నుండి మమ్మల్ని దూరపరచు ప్రభా. నీ వాక్కు తెలుసుకుని బ్రతుకుతామయ్యా, నీ వాక్కుని పట్టుకుని బ్రతుకుతాం ప్రభా. అయ్యా, నీ వాక్కు తగినట్టుగా బ్రతుకుతామయ్యా. గతంలో అజ్ఞానంలో బ్రతికేమేమో కానీ అయ్యా, నీ వాక్కు వింటున్న మేము మా జీవితాన్ని భద్రపరచుకుంటాం. వీ విల్ గార్డ్ అవర్ హార్ట్స్ లార్డ్. నీ వాక్కు మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్కు మమ్మల్ని సరిదిద్దేదయ్యా. కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చేమో వినటానికి, కానీ మా బలహీనతలో నీ బలాన్ని అనుగ్రహించే దేవుడివి, నీ కృప మాకిచ్చి నీ ఆత్మ సహాయాన్నిచ్చి నడిపించే దేవుడివి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్కును వింటున్నారో వారికి కావలసిన నీ ఆత్మ సహాయం దయచేయ్యా, వారికి కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచేయ్యా, వారికి కావలసిన నీ శక్తి, నీ అభిషేకం దయచేయ ప్రభా. అన్ని విషయంలో తోడు నేను నడిపించే దేవుడు నీవే, అన్ని విషయంలో ఆదరించే బలపరిచే దేవుడు నీవే. చూడయ్యా, నీ బిడ్డలను చూడయ్యా, ఈ ఆలయంలో ఉన్న వాటిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వాటిని చూడు, దేవ కుటుంబాలను చూడు, కుటుంబాలు కట్టుకునే జ్ఞానం దయచే, కుటుంబాలను నీ మహిమార్థం వేపించే జ్ఞానం దయచే. దేవ ఈ అంచెదనాల్లో లోక మార్గాలు కాదయ్యా, లోక పద్ధతులు కాదయ్యా, లోకం కాదయ్యా మమ్మల్ని ప్రభావితం చేసేది. నీ వాకు ద్వారా మేము ప్రభావితం అవ్వాలి. నాట్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద కల్చర్స్ ఆఫ్ ద వరల్డ్. లోకంతో స్నేహం వైరమని నీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందయ్యా. వీ డోంట్ వాంట్ బి యువర్ ఎనిమీస్ లార్డ్. నీ శత్రువు అంటే అయ్యా బాగుపడినోడు ఎవరు లేడు అయ్యా. నీ వాక్యానికి విరోధంగా తిరిగి దీవించబడిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. దవా, నీవు నిత్యుడగు తండ్రివి, నీవు సమాధాన అధిపతివి. మా హృదయంలో, మా జీవితంలో నువ్వే ఎప్పుడు మా తండ్రిగా ఉండాలి, మా సర్వంగా నువ్వే ఉండాలి అయ్యా. నువ్వు మా సమాధానాన్ని దయచే మా జీవితాల్లో, మా హృదయాల్లో మాకు కావాల్సిన సమాధానం దయచి, మేము చేసే పనుల్లో సమాధానం దయచి. సమాధానంతో ఒక పని చేస్తాం వేరు అయ్యా, కంగారు పాటుతో అలసటితో విసుగుదలతో పని చేస్తాం వేరు కదా అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, ఎ మేరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అయ్యా. మా జీవితాల్లో మెడిసిన్, మా ఆనందం నీ ఎందు ప్రభా, నీ ఎందు మేము ఆనందిస్తూ ఉంటే మా ఎముకలకి బలం కదా ప్రభా, మా జీవితానికి దీవెన కదా ప్రభా. కానీ ఏడుపు జీవితం, విసికి వేసారిన జీవితం మా ఎముకలు కొల్లబట్టిస్తుంది కదా ప్రభా, మా దేహాన్ని కొల్లబట్టిస్తుంది కదా ప్రభా. వచ్చి డ్రై తార్ బోన్స్ నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా దేవా. మేము మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ నూతన సంవత్సరము ప్రతి అడుగులో మాలో పరిశుద్ధత, మాలో యథార్థత, నీ నీతిని పట్టుకుని నీ నామాన్ని వెంబడిస్తూ నీవేమై ఉన్నావు పరమ తండ్రి, నీవేమై ఉన్నావు, నీ మహిమైశ్వర్యము చెప్పున నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా. నీవేమై ఉన్నావు, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, మేము నిరీక్షించి వాటిని పొందుకునే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయ్యా. నిరీక్షించి వాటి నిజస్వరూపాన్ని వాక్యం తెలియజేస్తుంది విశ్వాసం. మా విశ్వాసపు కార్యాలు క్రియలు నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇస్ వర్క్స్ కదయ్యా. మా జీవితాలు నిన్ను మహిమపరిచినట్లుగా క్రియల రూపంగా మా విశ్వాసాన్ని కనపరిచి జయకరమైన ఘనమైన సఫలత కలిగిన మార్గదర్శనం చూపించే విశ్వాసం కలిగిన వారిగా ఇతరుని బలపరిచి మా వెలుగు ఇతరులకు కనపరిచి మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని జ్ఞాపకం చేసుకుని బ్రతికే భాగ్యం దయచేయమని. ఈరోజు ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, మా మాట, మా తలంపు, మా క్రియ ఒకటిగా ఉండినట్లుగా, ఆ మూడు నీ వాక్యానికి ఆధారం చేసుకుని బ్రతుకున్నట్లుగా, నీ వాక్యము తగి నీ బిడ్డలుగా కనబరచబడినట్లుగా, ఈ లోకం ఎదురు చూస్తుంది కదా ప్రభా నీ బిడ్డల కొరకు, నీ సృష్టి అంతా ఎదురు చూస్తుంది నీ వాక్యం తెలియజేస్తుంది అయ్యా నీ బిడ్డల కొరకు. అయ్యా నీ మహిమ మా ఎందు కనబరచబడాలని, నీ మహిమని ఇక్కడున్న మా అందరి జీవితంలో, నీ ప్రజల జీవితంలో నీవు కనబరిచి నీ నామాన్ని గణపరచినట్లుగా జీవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవాసుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

దేవుని దర్శనంతో, దేవుని ఆత్మ నింపుదలతో విద్యార్థి ఉద్యమాన్ని బలపరచడానికి, క్రైస్తవ విద్యార్థుల్ని సన్నద్ధులను చేయడానికి అనేక పాటలు రచించి వాటికి స్వరకల్పన చేసి ఈ విద్యార్థి పరిచర్యలో భాగస్వామిగా ఉంటున్న శ్రీ జె. దేవరాజు గారిని బట్టి దేవునికి వందనాలు. వైజాగ్ ఈయు పూర్వ విద్యార్థి సహకారంతో, మరికొందరి గ్రాడ్యుయేట్ల ప్రోత్సాహంతో దేవరాజు గారు రాసిన కొన్ని పాటల్ని మేము క్యాసెట్ రూపంలో అందిస్తున్నాము. తన పాటలతో ఎందరినో మైమరపిస్తూ, అందులోని సందేశాలతో మరెందరినో యేసు ప్రభువుకు సన్నిహితంగా తీసుకొస్తున్న శ్రీ దేవరాజు గారి సేవలను గుర్తిస్తూ ఈ క్యాసెట్ను ఆయనకు అంకితం చేస్తున్నాము.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు సిలువలో వేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

పళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానములో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతా ఉంది. ప్రియులరా నేను 1 గంటన్నరా పావు దగ్గర 2 గంటలకు నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు కానీ మీకు అర్థమవటం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి నేత పని మీదే ఆధారపడి నేత పనిని కొనసాగిస్తూ అలాగున మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువుతో మేము బాధించబడతా ఉండేవాళ్ళు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టి ఉప్మారా అంటే నిజమే కామలని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మేము సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల సమయంలో ఈ యొక్క నేత నేపించుకునే సావుకారులు కాస్త కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే మగ్గం అంతా ఇప్పి కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు పూజించిన నాళ్ళు మా జీవితాలు బాగుపడలేదు, మా కరువు తీరలేదు, మా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడుతూ ఉండేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఊరుంది. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలికి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ డబ్బుల్ని. కారణం ఏంటంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు, ఇంకెక్కువంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ అయ్యా ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటండి డబ్బులు అంటే లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 7 కావస్తా ఉంది, ఆ మాత్ర దూరంలో 5 ఆ టైం అవుతుంది, ఆ మాత్ర దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికి అంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా చేతికి 10 రూపాయి ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచులను పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా ముఖాన్ని వేసి కొట్టేవారు. ఏమత్త ఇట్లు అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలు గుందెచ్చుకున్న పాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజు నా విధంగా తీసుకురావడం
మాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. ఐదుగురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికింది కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా తినండి రా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే ఈ అన్నం దొరికింది, రోజు ఇలాగే దొరుకుతుందా అని దుఃఖం మాక్క ఆ ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ అనుకుంటా ఉన్నాం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశపడ్డాం, చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ప్రియులారా, ఆ ఆశ సంబరం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మూడ్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకనంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు తొమ్మడుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తొమ్మడుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియరామ్ వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పోయిపించడం లేక పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు, కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంత విపరీతంగా త్రాగేవాడు అంటే చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న ప్రియుల అందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. మా నాన్నగారికండి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ఎదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవాడు. అలా పడిపోయిన సమయంలో రాయికుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయికుదురు వెళ్ళవచ్చు వారు ఎవరుంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ లెగ తీసుకుని వాళ్ళు వెళ్ళ సాయం పట్టుకుని ముందు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బిందె మీద బిందె నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లి నలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళం, నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చావు, నిన్నటిదాకా ఆకలి ఏడ్చావు, ఈ పూట 4 రూపాయలు తెస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితి అన్నా అంటే మా నాన్నగారు మన నెత్తిమీద చేయ చెప్పేవారు, ఇదిగో నా పిల్లల మీద ఒట్టు, ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి మరలా యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ మాదిరిగా ప్రియులారా, మా పరిస్థితులు మొదటి కంటే చాలా భయంకరంగా మార్చబడిపోతూ ఉన్నాయి. విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవారు, ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టేసుకునేవారు. ఇలాగున్న ప్రియులారా, ఒక భయంకరమైన త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత గోళ్ళ కట్టుకోమని కొన్ని డబ్బులు చేతికిచ్చారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది, అర్ధరాత్రి అపరాత్రం వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగను మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయండి. అలా గడుస్తున్న సమయంలో రాయికుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి, వీడు చూస్తే త్రాగుబోత అయిపోయాడు, ఈ పిల్లను చూస్తే ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కలిసి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోని ప్రియుల బంగాళాపెంక రప్పించి మా గుమ్మాలో పెట్టి వాసలన్నీ కూడా వేయించి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైన సిగ్గనేది ఉంటే గనక ఈ బంగాళాపెంక నేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అన్నమాట, ప్రతి ఇంటికి వెళ్ళి అప్పడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు, కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పుడకి ఇష్టపడతలేదు. మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడా కూడా డబ్బులు పుట్టలేదు.
మా ఊర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. మా నాన్నగారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,000 రూపాయలు ఉంటే అప్పిస్తారని అడిగారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ప్రిలరా, మా నాన్నగారు ఆ మాట అంటుందో ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అలాగ అరువు మీద కూర్చుంటే, సాయంత్రం 4 గంటలకైనా పొలం వెళ్ళటాకని చెప్పి పాలతపలా తీసుకుని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, 1,000 రూపాయలు ఇప్పించండి బాబని బతిమాలతా ఉంటుంటే ఆయన అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పడ్డాక ఏ వస్తువు లేదా? ఏ వస్తువు లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, 1,000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలతా ఉంటుంటే ఆయన అన్నారు, నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు పిల్లలు అక్కడ నిలబెట్టారు తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిలని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైన అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు. పోన్లే కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెడతారు, రాత్రికి మిగిలిన మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలను చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక. తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలని ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయల వైపు చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్న నిలబడితే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నో ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసి వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువు తాకట్టు పెట్టినట్లుగా 1,000 రూపాయలకి నన్ను తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇప్పటికీ కూడా చాలామందికి తెలుసండి, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసు. పెద్ద పండగ జరుగుతుంది రాయకూతురులో సంవత్సరం ఒకసారి. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేలు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే మా అమ్మ ముఖం చూసి సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళని చూసి సంవత్సరం అయిపోయింది, ఇంటికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళమనగానే చాలా సంబరపడిపోతున్నాను. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటారేమో, మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు నేసేవాళ్ళం, ఇలా చాలా నేసేవాళ్ళం అండి. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు మేము నేసిన ఆ తాణులోంచి ఓ ముక్క కట్ చేయించుకుని చొక్కా కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించినప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినుగుపోని బట్టలుంటే అవి తీసుకొచ్చి మాకు ఇస్తే అవి కుట్టుకుని తొడుక్కునే వాళ్ళం తప్ప మాకు ఎప్పుడు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఇక ఒక 15-20 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిస్తాను అని చాలా సంతోషపడతా ఉన్నాను.
ముప్పై రూపాయలు జేబులో పెట్టారు, వెళ్ళిపోమని చెప్పారు. ఇలాగే దారి మార్గం ఉంది, వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు పండగ దినం కనుక పండగ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ప్రిలరా, నేను వెళుతున్న సమయంలో కాస్త దూరం వెళ్ళినప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే, ఎవరో కాదు, మా నాన్నగారే. నన్ను నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంటుంటే, అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బు పట్టుకుని పక్కకు లాగి, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1,500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కాళ్ళు పట్టుకుని బతిమన్న చూడ ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, పండుగ రోజు కనుక. ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. ఓ భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడ్చేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిద్దాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగా ఆ మాటలే తలపోసుకుంటూ 8:30 వెళ్ళినోడిని దాదాపుగా పిల్లరా తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఎవరు చూసిన పరిస్థితి లేదు. 3:30 ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారని పిలిస్తే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే కింద పడి, ప్రిలరా ఆ రోజు నిలబడిపోయి అలా ఉండిపోయినేమో, తుడుస్తూ తుడుస్తూ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను కాళ్ళతో తన్ని లేపుతూ ఉన్నారు. ఇలా ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకుని కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనప తోడుకుంటుంది అనమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసీలు పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2 ముగ్గురు పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఒక పంచే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారు లేంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడనే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. రాయకూతురులో బస్టాండ్ ఎదురుగుండా కిష్టమూర్తి గారి కాఫ్ హోటల్ అని ఇప్పటికీ ఉందండి. ఆ కాఫ్ హోటల్ ఎదురుగుండా ఒక మట్టి దిబ్బ ఉంటే ఆ దిబ్బ మీద కూర్చొని నా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నా వెనక భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కిష్టమూర్తి గారు. బాబో నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, యా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు, ఏమనంటే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టినా ఏమన్నా.

ఏమంటే రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా కాళ్ళకు పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా దాదాపుగా ప్రియులకు సంవత్సరం చేసాక చేయలేక ఇంటికెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ప్రియులు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే మా నాన్న ఒక భయంకరమైన త్రాగుబోతండి. ఎంతటి త్రాగుబోతనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా జీవితాలు చిన్నప్పుడే చిన్న భిన్నంగా మారిపోవడానికి కారణం మా నాన్నగారు త్రాగుడే. మా జీవితంలో ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేకపోవడగల కారణం మా నాన్నగారు త్రాగుడే. ఈరోజు నువ్వు చాలామంది మాటలు వింటా ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వారే కానీ లైవ్లో చూస్తున్న వారే కానీ చాలామంది, ఒకరు బహుశా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి చాలామంది కనబడతా ఉన్నాయి ఈ మాటలు. ఒకవేళ నేను అంటాను ఈ రాత్రి నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటైపోయి త్రాగుడికి బానిసగా మారిపోయారో అదే పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒకే ఒక మాట ఏంటనంటే గనక ఒకవేళ అలాగే త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికితే నా తండ్రి వల్ల ఎంత నష్టపోయానో, నా తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో, నా తండ్రి వల్ల ఎంత శ్రమ పడ్డానో, ఈ రోజున నీ కొడుకు నీ కూతురు నీ భార్య నీ తల్లిదండ్రులు అలాగే బాధపడుతున్నారని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ చోట ఉండి వింటున్నారో నాకు తెలియదు, ఏ స్థలంలో ఉండి వింటున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీకు వినబడుతుంటే లైవ్లో వింటా ఉంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు గనక నీవు గనక త్రాగుడు మానేస్తే నీకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ నా చేతులు జోడించి మరి చెప్తున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నువ్వు కనుకున్న పిల్లలు సంతోషపడతారు, నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏ తావలో ఉండి వింటున్నారు నాకు తెలియదు అయ్యా, దయచేసి త్రాగుడు మానేస్తే నువ్వు చాలా గొప్పవాడు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అయితే ప్రియులారా, నేను ఇక హోటల్ పని మానేసి తాపీ పనికి వెళ్దామని చెప్పి ఏలూరు పంపుల చెరువు దగ్గర ఒక బిల్డింగ్ పని చేస్తూ ఉంటే మా ఊర్లో గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్లి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతున్నాను. అలా మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. తిరిగిపోతూ ఉంటే కిందకంట వచ్చి కింద ఆ మెట్టు మీద కూర్చుంటే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. అది ఎలా పడుతుందంటే నరం కట్ అయిపోతే బ్లడ్ ఎలా చిందుతుందో అలా నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మేస్త్రి గారు పనికి ఎక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చూసి అయ్యి బాబు ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు అని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు చూడగానే అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందంటే. ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడండి అయితే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు నన్ను. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు చాలా వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5:30 ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటో రిపోర్ట్ అంటే ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఉంది లోపల, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడంతో ఇదంతా కూడా అది బ్లడ్ అయిపోయింది. ఇక ఇక నుండి ఇతను దగ్గినా తుమ్మినా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడతానే ఉంటుంది. మా అంచనా ప్రకారంగా అయితే 10-15 రోజులు బ్రతుకుతాడు, అంతకు మించి ఇతను బ్రతకడు, చనిపోతాడని చెప్పి ఆ డాక్టర్ గారు మా మేస్త్రి గారు చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనియేమో, ఓసారి మరలా చూడండి అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదామురాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ భాగంలో గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డను మేము పరిశీలన చేసినప్పుడు అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా పాడైపోతుంది కాబట్టి ఇతను మా అంచనా ప్రకారంగా అయితే 10-15 రోజులు, కానీ ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, మర్యాదగా మీరు తీసుకెళ్ళిపోనని చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, నిన్నగాక మొన్న తీసుకొచ్చాను, లేని పొందిన నింద నా మీద పడుతుంది, ఒక్క 1,000 రూపాయలు మేము 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తానంటే, డాక్టర్ గారు అన్నారు 10,000 కాదు కదా

పది లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఇక్కడ గడ్డలో పగిలిపోయిందంట, వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అంటే, ఇక మా అమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మొదలెట్టింది. పంచన ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టింది. మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారనుకున్నాను, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఓ పక్క ప్రియ నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ మంచం మీద పడి గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ప్రియులారా, అప్పుడు దాకా బలవంతుడిగానే ఉన్నాను, అప్పుడు దాకా ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే ఆ రోగమని నాకు తెలిసిందో తెలియకుండానే నేను ప్రియులకు కృంగిపోతూ ఉన్నాను, నా శరీరం బలహీనం అయిపోతూ ఉంది. ప్రియులరా, అలాగా మంచం మీద పడుకోబెట్టారు. ప్రతిదినము కూడా మా అమ్మగారు నాకు అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, చక్కగా పడుకోబెట్టి, పర్లేదురా నాన్న రేపో మాపో లెగుతావు నువ్వు మరలా పనికి వెళ్తావంటే బాధ ఎలాగున్న మా అమ్మ మాటలకి కాస్త ఆనందం వస్తూ ఉండేది. ఇలా జరుగుతున్న కాలక్రమంలో ప్రియులరా, ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మరి ఎవరేం చెప్పారో నాకు తెలియదు. ఒక బరకం ఒకటి తీసుకొచ్చి, మా అమ్మ ఇదే నా మంచం అయితే, ఇలా చుట్టూ కట్టేశారు మంచం చుట్టూ. లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, నాకు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ అడిపోయేదేమో, విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. మనుషులు కనబడితే కాస్త ధైర్యంగా ఉండేది, కానీ ఎప్పుడైతే బరకం కట్టేశారో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే ఇక లేడు అనిపించుకున్నట్టుగా ఆ బరకం కట్టేటప్పటికి నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరన్నట్టుగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. 4 తమ్ముళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, చాలామంది చుట్టాలు బంధువులు ఉన్నారు, కానీ అందరున్నా సరే ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాడిని అయిపోయాను. ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే నాదుడు ఎవరూ లేరు, కనీసం చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. చాలా ఆశతో ఎదురు చూసేవాడిని, ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తారేమో అని ఎదురు చూసేవాడిని, కానీ ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. అప్పటికే దాదాపుగా పిల్లల రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల అందరూ కూడా మా అమ్మతో అనేవారంట, వాడికి ఏమో అన్నం తినిపిస్తున్నావు, వాడికి మందులు, ఆడికి స్నానం చేపిస్తున్నావు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ మరలా నీ కొడుకులు కంటుకుంటే, ఆడితో పాటు అందరూ చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండు అంటే, కనీసం మా అమ్మ చూడ్డానికి కూడా వచ్చేది కాదు. ఎలా ఉన్నాడో అని పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు చస్తానా తీసుకెళ్ళి పాతి పెడదామన్న ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. సంపాదించినప్పుడు ఒరే ఇంట్లో నువ్వేరా డబ్బులు తీసుకొస్తున్నావు అనే మాటలు వినపడ్డాయి. ఏమండి, మా నాన్న భయంకరంగా త్రాగుతుంటే, కుటుంబాన్ని కొద్దో గొప్ప పోషిస్తూ ఉంటే, ఒరే నువ్వేరా నీ తమ్ముళ్ళకి మాకు ఆధారంగా నిలబడ్డావురా అని మాటలు వినపడ్డాయి. కానీ రోగం రాగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామన్న పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, అసలు నువ్వు పుట్టకపోతేనే బాగుండ్రా అనే మాటలు మాట్లాడేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో ఉండి ఎంత బాగుండ్రా అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. మనిషి యొక్క నైజం ఏంటి చెప్తానండి, మనిషి యొక్క నైజం ఏంటంటే, నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు పేరున్నవాడివైతే ఉపయోగించుకుంటారు, నీవు గనక ఉపయోగపడేవాడివైతే అందరూ నిన్ను చాలా పొగుడుతారు, గణపరుస్తారు. నేను మాట చెప్పనా, నీ ఆరోగ్యం దూరం అయిపోయిన రోజున, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన రోజున, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయిన రోజున, నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. ప్రియులారా, మనిషికి మాత్రం విలువ ఉండదు. ఆ రోజున ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడు చస్తానో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలియదు, కానీ ప్రాణాల మీద మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే కన్నవాళ్లే చూసే ఆ చూపు నన్ను భయంకరంగా వేధించేస్తూ ఉంది. వ్యాధి కంటే వాళ్ళు చూసే చూపు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఎందుకీ బ్రతుకు బ్రతకాలి? చిన్నప్పటి నుంచి నేను దైవభక్తి భావాలు కలిగిన వాడిని కనుక ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, పేరు పేరున అడిగేవాడిని, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, మీరు బ్రతికిస్తే అలా చేస్తాను ఇలా చేస్తానని.
నా మనసుకు తోచిన ఆ పేరు తలంచుకుంటూ ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం ఏమీ లేకుండా పోయింది. దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయింది పిల్లరా, నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. మంచానికి మాత్రమే పరిమిత అయిపోయాను, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు పిల్లరా. ఇక నా జీవితంలో ఇక నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక రేపో ఎల్లుండో నేను చనిపోబోతున్నానన్న విషయం అర్థమైపోయింది. అంతగా నా పరిస్థితి మారిపోతా ఉంది ప్రియులారా. దాదాపుగా అది 13వ రోజు అండి. నెల మీద 10 రోజులు అయిపోయి ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులారా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ మంచం మీద ఎలకలుగా పడుకొని, ఈ భాగంలో గట్టిగా పట్టుకొని, ఈ బాధను తట్టుకోలేక ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలనట్టుగా, ఎప్పుడు నేను చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై ప్రియులారా, మరణం కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు నాకు చివరి గమ్యం అన్నట్టుగా ఆ మరణం కోసం ఎదురు చూసేవాడిని ప్రియులారా. నేను అనుకునేవాడిని, ఒకవేళ చనిపోతే ఈ బాధ తగ్గుతుందేమో, ఒకవేళ చనిపోతే ఈ బాధ నుంచి విముక్తి పొందుతానేమో, చనిపోతే కనుక ఇక నేను ఈ బాధ నుంచి పూర్తిగా విశ్రమిస్తానేమోనని ప్రియులారా అలాగో అనుకుంటా ఉండేవాడిని. కానీ నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. అప్పటికి దాదాపుగా 13వ రోజు అండి ఆ రోజు. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు. ఆ ఆదివారం రోజున మాది మిచ్చురు కాలనీ అంట, రాయకుదురు మిచ్చురు కాలనీ అంటే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కలిసి ఉన్నది అనమాట. అయితే మాకు చర్చ్ క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టుండి, ఆ ఆరన్స్ ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండి. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే, ఈ 103వ కీర్తన 4వ చరణం ఏమని చెప్తున్నారంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. వాస్తవంగా ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినోడిని కాదండి నేను. ఎప్పుడు కూడా ఏమండి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు, మందిరం అంటే ఏంటో నాకు తెలియదు. ఏ రోజుని ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ఇవేమీక తెలియదు. అయితే ఆ మాట నన్ను ఎలా దర్శించిందనంటే, ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట అండి. ఏంటి ఆ మాట అంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అక్కడ కరెక్ట్గా అలాగే ఉంటుంది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట పట్టుకొని ప్రియులారా నేను అలాగే, ఆ మాట ఏంటి ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది, ఎందుకంటే ఎవరన్నా సరే, ఎవరు మంచం దగ్గరికి వచ్చినా, ఎవరు దూరంగా నిలబడినా, బంధువులైనా ఇంట్లో వారైనా చెప్పేవారు, ఒరే నువ్వు చచ్చిపోవడమే మేలు రానేవారు, కానీ ఈ మాట మాత్రం నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నువ్వు బ్రతుకుతావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నీ జీవితాన్ని బాగు చేస్తాను అన్నట్టుగా నా చెవులకి ఆ మాట అర్థమవుతా ఉంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట కాడ ఆగిపోయానండి నేను, ఆ మాట కాడ ఆగిపోయాను ప్రియులారా. ఏంటి మాట ఎందుకు ఇంత స్పష్టంగా నాకు అర్థమవుతుంది, ఇంత స్పష్టంగా నా చెవులకి ఎవరో నా పక్కన నిలబడి నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏంటి మాట, ఏంటి మాటని ఇలాగే ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ఇలా వంగిపోయేవాడినండి ప్రియులారా. నా కళ్ళు పూర్తిగా మూతబడి ఉన్నాయి, అలాగని రెప్పలు లేపేంత ఓపిక నాకు లేదు. ఎలకలుగా పడుకుని అలాగే బాధపడుతున్నాను. నా చుట్టూ రక్తపు వాంతులండి, భయంకరమైన రక్తపు వాంతులు, దుర్వాసన, భయంకరమైన కంపు వాసన వస్తూ ఉండేది. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందో తెలుసా అండి, ఇదివరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నీ పెట్టి అందులో అన్నము కూర అన్నీ పెట్టి ఆ బరకం వెలుపలుండి ఇలా కర్రతో అందించేది లోపలికి. అందుకుందాం కానీ చేయిజాపి లోపల గ్లాస్ నీళ్ళు అందులో అలుకుపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. కాబట్టి ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి సమయంలో ప్రియులారా ఏంటి మాటని ఇలాగే గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా దాదాపుగా ప్రియులారా ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను.
అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరిని అడిగో బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే, నిన్ను విమోచించేవాడిని నేనే అనే మాట స్పష్టంగా ప్రియులారా నా చెవులకి ఎంత గట్టి కనబడుతుందంటే, ఈ మైక్లో ఈ ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్టుగా ఉంది. అలాగే నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉన్నాయి ఆ మాటలు. నిన్ను బ్రతికించేవాడిని నేనే, నిన్ను కాపాడేవాడిని నేనే అంటుంటే, ఆ మాటలకి ఒక్కసారిగానే తుళ్ళుపడి చూశాను, కానీ ఆ పక్కన ఎవరు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. కానీ ఆ మాట నా గుండెల్లో మారుమ్రోగిపోతా ఉంది. నిన్ను బ్రతికించేవాడిని, బ్రతికించేవాడిని అనే మాట నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉంది. పిల్లలు నాకు అర్థం కావట్లేదు, ఎవరో నా పక్కొచ్చారు, ఎవరో నిలబడ్డారు. ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ మా బంధువులు కాదు, ఎవరో వచ్చారు నా పక్కే, నన్ను బ్రతికిస్తానంటున్నారు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. నా శరీరం అంతా వణుకుపోతా ఉంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంది. ఈ వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి. ఏదో జరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంది. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. నాకైతే ఓపికైతే లేదు, కానీ నాకు తెలియకుండానే అలా లేచి కూర్చున్నాను. ప్రియులారా, కూర్చుంటమే కాదు, కానీ కూర్చున్నాక నా కళ్ళు తిరిగిపోతుంది, ముఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను. ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అంటున్నారు. అయ్యా నా తల్లి దగ్గరికి రాదు, నా తండ్రి దగ్గర రాడు, కానీ నువ్వు వచ్చి నిలబడి నిన్ను బ్రతికిస్తానన్నావు. అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడుతుంటే మా అమ్మ ఎక్కడెందో పరుగు పరుగును వచ్చి ఆ పరకం పక్కన కూర్చుని అంటది, రే ఎవరిని రాలు అడుగుతున్నావు, బ్రతికించమని కేకలు పెడుతున్నావేంటి, ఏమైంది అని మా అమ్మ అంటుంటే, నేను మాత్రం బ్రతికించువా బ్రతికించువా బ్రతికించవని చివరి కేక బ్రతికించువా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది. అలా రక్తం పడ్డం పడ్డమే, దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. అలా పడిపోవడం పడిపోవడమే నా ప్రాణం నా నుంచి పూర్తిగా విడిపోయింది. అంటే నేను పూర్తిగా చనిపోయి అందులో ఉండిపోయాను. ప్రియులారా, ఇక నాలో ఊపిరి కానీ ఎటువంటి అలికిడి కానీ ఏ విధమైన శబ్దం లేదు, పూర్తిగా చనిపోయి అందులో పడిపోయాను. ఎప్పుడైతే అలా కేక వేయడం, పెద్ద వాంతి చేసుకోవడం, అలా పడిపోయి అలా ఉండిపోవడం, మా అమ్మ ఆ బరకం పక్కనే ఉండి అవన్నీ పిల్లలు విన్నది కనుక ఆ నా నుండి ఏ శబ్దం అలికిడి రాకపోవడం తోటే ఆ బరకాన్ని లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయానంటండి. చుట్టుపక్కల కేకేసి ఏమైందో, పెద్ద కేకేసాడు, వాంతి అయింది, రక్తం కక్కున్నాడు, ఏమైందో అని అంటే వాళ్ళు వచ్చి ముక్కులు కాడయి ఇవన్నీ చూసి, అమ్మా నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఉన్న కార్యక్రమాన్ని చూడండి అన్నారట. ఇక ఆ మాటలకు ప్రియులరా, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు మారి గారు అని. వాస్తవంగా ఎవరైనా చనిపోతే పాడి సామాన్లు ప్రియులరా ఏ టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, తాళ్ళు తీసుకొచ్చారు, ప్రియులరా పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యి తవ్వుతా ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 అయిపోతూ ఉంది. ప్రియులరా నేను 1:30 పావు దక్కు 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేయాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్నీ రెడీ చేశారు. ఇక ఎప్పుడు ఆ బయటికి శవాన్ని తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్లి పాటి పెట్టేద్దామంటగా ఎదురు చూస్తున్న సమయం దాదాపుగా అప్పుడు 5:30 అవుతూ ఉంది. వాళ్ళైతే ఎవరు లోపలికి రాలేదు, నేనైతే రక్తంలో పడిపోయినాను, పూర్తిగా చనిపోయినాను. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే, నేను చనిపోయాను కానీ ప్రియులరా నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే, కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చింది నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి, పట్ట పగల వెలుగులా మారిపోయింది. ఆ పట్ట పగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను అలా చూస్తూ చూస్తుండగానే దళ్ళను ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది. గట్టిగా చెప్పుల దగ్గరికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, నేను సంపూర్ణంగా చూస్తున్నాను ప్రియరా. అది రక్తముతో మిళితమైపోయింది, గాయములతో ఉన్న హస్తం అండి. అది కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. కొట్టలు గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువు కోసం కళ్ళబొల్లు కౌలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ హస్తం ఎప్పుడైతే తాకిందో చచ్చిపోయి నేను మరలా తిరిగి బ్రతికానండి. బ్రతికించబట్టమే కాదు కానీ నా ఆ హస్తం తాకిన తర్వాత మొదటిగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ పని ఏంటంటే నా శరీరము నడినెత్తి మొదలుకొని అరిపాద వరకు ఏదో ఒక తెలియని బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా శరీరమంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో నన్ను ఎవ్వరూ అందులోంచి లేవదీయలేదు. కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గాయంతో ఇలా వంగిపోయిన నేను ప్రియులారా, ఆ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. ఎందుకంటే నా శరీరము ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది. నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను అరవాలనిపిస్తుంది. కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులారా. నన్ను నేను చూసుకున్నప్పటికే దాదాపుగా 25 రోజులు అయిపోయింది. స్నానం చేసి విపరీతమైన దుర్వాసన రోతతో ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం చెప్పని అసఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంత ఆనందంతో నింపబడిపోయిందో ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు. బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకున్నాను. కానీ వాళ్ళు వస్తారేమో లోపలికి, నన్ను చూస్తారేమో అని నేను చూస్తున్నాను. వాళ్ళేమో పరకం అవతలుండి నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా అనుకున్నారు. కానీ పొరపాటున ఎవరు లోపలికి ఎత్తలేదు. సర్లేలు వచ్చేలా లేరు, నేనే వెళ్ళిపోతాను బయటకు అని చెప్పి ఆ పరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయినాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీధిలో ఉంటుంది నుయ్యా, ఆ నూతుగా నిలబడ్డాను. అలా నిలబడగానే ప్రియమైన దేవుని పెట్టారా, ఇంకా కట్టేవాళ్ళు కట్టేస్తా ఉన్నారు అక్కడ, ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నూతుగా నిలబడ్డేవాడు ఎవరని మాత్రం ఎవరో చోట్ల లేదు. సర్లేలు చూసేలే లేరులే అని చెప్పేసి నేనే చేత తీసుకుని ఆ నూతులు వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తున్నారని అప్పుడు చూసారండి. అలాగా అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాట లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, ఈడి కోసమే పాడి కట్టాం, ఈడి కోసమే నీళ్ళు తోడాం, ఈడి కోసమే నగ నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు. అసలు ఇటు మనిషే లేకపోతే ఇంకేమైనా నడి వయసులో చచ్చిపోయాడుగా, ఏదో మొత్తం మీద ఏదో రూపం వచ్చేయింది ఇక్కడికి అని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయిలాగేవాడు ఒకడు, బొగ్గులాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషే రోయ్ అన్న విషయం అర్థమైపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరండి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఏమండి మారుబట్టలు కట్టుకుని కాండ్రగించు మూసాను. ఆ ఉమ్ములో రక్తపు చీర కూడా లేదు. కొట్టలు గట్టిగా చెప్పట్లో స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే డాక్టర్ గారి భాగంలో గడ్డ పగిలిపోయి చనిపోతామని చెప్పారో అదే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో, నన్ను చూడగానే గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారండి. అవునండి బతికే ఉన్నానని. ఇంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. అయితే లోపల రా అని చెప్పి షట్ ఇప్పమని చెప్పి మొత్తం ప్రిలరా ఇదంతా కూడా మరలా ఏదో రాసి దాదాపు ఒక అరగంట సమయం అండి పరీక్షించిన తర్వాత నన్ను లేపుతున్నారు. ఆయన బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే మొదటి రిపోర్ట్లో ఈ భాగం అంతా పాడైపోయి గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వా నువ్వు కాదా అని అంటే అయ్యా అయ్యా నేనేనండి బాబు నేనేనండి. కానీ మీరు అన్నట్టుగా నెల 13వ రోజు నేను చచ్చిపోయానండి.
కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక హస్తం అండి, రక్తముతో మిళితమైన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. ఈ భాగంలో తాకితే, ఆ హస్తం తాకిన తర్వాతే మరలా బ్రతికేనంటే, కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. దేవుని స్తోత్రం. నిలబడటమే కాదు, నా చేయట్లు రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నన్ను కూర్చోబట్టి అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద పెద్దగా గట్టి గట్టిగా, నిజం చెప్పు హస్తమే తాకిందా? అవునండి. హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదయ్యా హస్తం అనని అలా నోరాగిలించి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చెప్పట్లు, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవాన్ని పోసింది, నీకు ప్రాణాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నాకు కూడా తెలియదురా అబ్బాయి, నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఏముంటారులేండి ఈ బైబిల్ చదవడానికి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు. ఆ చదువుతున్నప్పుడు యోహాను సువార్తల సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయిన 4 రోజులైంది. యేసు ప్రభు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి, లాజరు బయటికి రా అని, ఏదో ఇంట్లోంచి బయటికి కేకేసినట్టుగా కేకేశారు. నేను అనుకుని చచ్చిపోయిన ఇలా కేకేస్తారేంటి అని అనుకుంటే, నిజంగానే ఆ లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇవన్నీ కథల పుస్తకాలు, నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా నా సర్వీసులో ఎప్పుడు కూడా చచ్చిపోయినాడు బ్రతకడం అనేది జరగలేదు. ఈ కథల పుస్తకంలో చచ్చిపోయినాడు కూడా బ్రతికిస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను జీవింపజేసింది మాటే, నిన్ను బ్రతికింపజేసింది మాటే, నీకు జీవాన్ని పోసింది మాటే, చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికించింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఇక ఎప్పటికీ నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు. మొట్టమొదటి నా సువార్త చెప్పింది ఎవరు తెలిసిన ఒక డాక్టర్ గారు, నువ్వు ఎప్పటికీ యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడు అయి ఉన్నావు, ఇక నుండి యేసునే వెంబడించు అని ఆ రిపోర్ట్లు నా చేతికి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను, మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, యేసు ప్రభు మందిరానికి ఏనాడు వెళ్ళలేదు, ఏసన్న మాట మన నోట ఎప్పుడు రాలేదు, కానీ యేసు ప్రభు నన్ను బ్రతికించాడమ్మా, ఇవిగో రిపోర్ట్స్ అంటే, మా అమ్మ రిపోర్ట్స్ చింపేసి పొయ్యిలో పడేసి అంటుంది, ఇంకోసారి యేసు ప్రభు అన్నామంటే నీ మాట మరి తగ్గుతుంది. యా అన్నాను, యా అంటావేంటి, మీ నానాసరే త్రాగుబోతూ, ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కాబట్టి బ్రతికింతే బ్రతికించేళ్లే, ఏ క్రిస్మస్కి ఒక అట్టుపొలికి వెళ్ళట్కి అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేయను మా అమ్మ. నేను అన్నాను, చచ్చిపోయిన బ్రతికిస్తే అట్టుపొలికి వెళ్ళ కాదమ్మ ఇవ్వడం, జీవితాలు ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకులు ఆయనకి సమర్పించేద్దామమ్మా, అందరం కలిసి వేసే దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటే, మా అమ్మ ఇంకొకసారి ఏసు ప్రభువు అంటే మాట మరే దగ్గరంది. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే బ్రతకలేనమ్మా. ఈ ప్రాణం పోసిందేసయ్యా, ఈ జీవాన్ని పోసిందేసయ్యా, నన్ను బ్రతికించిందేసయ్యా, నేను చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడతామని మీరు చూశారు, కానీ నేను చనిపోకుండా, నేను చనిపోకముందే నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని అని చెప్పారు. కాబట్టి బ్రతికించిన దేవుడి కోసం బ్రతకడం న్యాయమా? అమ్మా మీకోసం బ్రతకడం న్యాయమా అంటే, మా అమ్మ అంది అప్పుడే చచ్చిపోవనుకుంటానంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినాను, కానీ ఏసై దృష్టిలో బ్రతికాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏసయ్యే కావాలి. ఎక్కడికి వెళ్ళి బతుకుతావో బ్రతకని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ రోడ్డు అంట వెళ్ళిపోతుండుంటే పెంతుకోస్తూ ప్రార్థనా మందిరం అని రాయకుదురులో ప్రియులరా మా కాలనీకి ముందుగా ఉంటుంది చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాను, ఏ బాబు ఇలాగ వచ్చావంటే జరిగిందంతా చెప్పాను. చెప్పగా నేను గట్టిగా కౌగులించిన ఓ మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికావురా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే? ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అనేకులు చెప్తావా అని చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థంగా సాక్ష్యం చెప్పాలని నాకు తెలియదండి. అసలు
సాక్ష్యం చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియదు, కానీ ఇది జరిగినట్టుగా ఎలాగైతే నాకు చెప్పావో అలాగ అందరికీ చెప్తావంటే మా వీధుల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సువార్త కోడికలు, రోడ్డు మీద చిన్న చిన్న ప్రార్థనలు, గృహ కోడికలు, ఏదైనా పిల్లలు ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే ఆ మీటింగ్ మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఒక అర్ధగంట సమయం లేక ఒక 3/4 గంట సమయము సాక్ష్యం చెప్తాడని చెప్పి నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తే దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఏసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేకులు మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులు మందిరానికి వస్తూ ఉంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో పక్క బాధగా ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ ఎందుకో తెలుసండి, మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా బంధువులు మా చుట్టాలు ఎవరు రావట్లేదు, అందరూ వస్తున్నారు ప్రభువా, మా ఓళ్ళు ఎవరు రావట్లేదు. అలాగే మందిరంలో పడి ఏడుస్తూ ఉండేవాడండి. ఒక రోజున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే, నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్న అన్నాడు, ఒరే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని. మన ఆంత్రాగుడు మానేయడండి, మన ఆంత్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చాపట్లు కొట్టరా, పట్టును గట్టిగా చాపట్లు, గట్టిగా చాపట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటేనండి అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాలను మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు హృదయాలు ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు కనుక వేరే త్రాగుబోతని నా తండ్రిని సంపూర్ణంగా మార్చేయడండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదా? మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారిపోయారండి. ఆ తర్వాత మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేన అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100%. మా కుటుంబట్ల దేవుణ్ణి నెరవేర్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇలాగే తెల్ల బట్టలు వేసినండి. ఆదివారం బైబిల్ అట్టు నిలిపోయేవాళ్ళు మందిరానికి. మా ఈదులు అప్పక్కళ్ళు ఈ పక్కళ్ళు అనేవారు నిన్న దాకా ఈ త్రాగుబోతాడు కేకేసి మరి మనం తిట్టేవాడు, ఇలా గొర్రె పిల్లకి బైబిల్ అట్టు నిలిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసుప్రభ కదా కారణం. మనం కూడా యేసుప్రభ నమ్ముకుంటే మన త్రాగుబోతులు మారుతారని. మా వీధిలో 30 కుటుంబాలు మారిపోనియండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నన్ను బ్రతికించడం కాదు, రెండు నా తండ్రిని మార్చడం కాదు, మూడు నా కుటుంబాన్ని మార్చడం కాదు, నాలుగవదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేయడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలా మార్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు. నా కుమారుడే నా పని చేయన్నారు. నేను నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఏ అంటే ప్రియర, నాకు చిన్నప్పటి నుంచి అక్షరం మొక్క అంటే నాకు తెలియదండి. మా నాన్నగారు నన్ను స్కూల్లోకి ఎప్పుడూ పంపించలేదు. ఏమండి, స్కూల్లో జాయిన్ అయిన దాఖలా నా జీవితంలో లేవు, అక్షరం మొక్క రాదు నాకు, ఆ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రిలరా, అలాంటి సమయంలో నేను అన్నాను ప్రభుతో, ప్రభా ఆ అంటే నాకేమీ తెలదు, అసలు అక్షరమే రాదు నాకు, అలాంటిది నేను ఈ పని ఎలా చేయగలను ప్రభా? ఏదో పని చేసుకుంటా, పాస్టర్ గారికి పరిచర్య చేస్తా, ఈ సాక్ష్యం ఎక్కడని చెప్పమంటే చెప్తా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అంటే ప్రభు అన్నారు. ఏదో పని చేస్తావని కాదు, నా పని చేస్తావని నేను బ్రతికించానన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అక్షరం మొక్క కూడా రాదు నాని ఎలా ప్రభు అండి? ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారండి. 103వ కీర్తన 4వ వచనం చదివించేయడం సాక్ష్యం చెప్పానంటే నేను ఆ చదివించేసి ఎలరైపోయాను అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు ఆ పై వచనం ఏంటంటే ఏమో నాకు తెలియదు, మా పాస్టర్ గారు అంటే నేను అండి. హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుని మాటలు నాకు తెలియదు, కాబట్టి సాక్ష్యం ఒకటే తెలుసు కాబట్టి ప్రభు సాక్ష్యం చెప్తానంటే కుదరదని చెప్పి ఇలాగే మందిరంలో పడుకునేవాడినండి. ఇప్పుడు ఈ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలుగా కనబడుతున్నాయి గోడల మీద, అలా పెద్ద పెద్ద అక్షరాలు ప్రిలరా ఈ తెల్లటి అండ్ గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటే ఆ కల్లో ప్రిలరా ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము వ్రేలు చూపిస్తూ కీర్తన గ్రంథం 1 కీర్తన నుంచి 150 కీర్తన వరకు 3 నెలల 15 రోజులు యేసు ప్రభు వారు నాకు వాక్యం నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షరం మొక్కలే నా జీవితం, అక్షర జ్ఞానం లేని నా జీవితం. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపా జ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
నేను అంటాను దైవజనులు కాలు గోటుకోవడమే సరిపోనండి. అంతటి భయంకరమైన మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు, కానీ రోజున తన మహిమగా ఈ పూట మార్చుకున్నాడండి, తన మహిమగా ఈ పూట నిలబెట్టాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నాకు పాటలు కూడా రావండి, నాకు పాటలు కూడా రావు. నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఓ రోజు సమాధి కాడ పాడేస్తున్నాను, ఒరే ఆగ్రా బాబా ఇక్కడ పాడకూడదు ఆ పాట, అయినగా అయినా తగినంత పాడేస్తున్నాం అని పాటలు అని చెప్పేసి ఓ రోజున మా పాస్టర్ గారు అంటే నాకు బాధ వచ్చి మందిరంలో ఏడుతున్నాను, ప్రభువా పాటలు రావు నాయన, ఇన్ని నేర్పించినాడు పాటలు నేర్పించవా ప్రభు అంటే, ఇప్పటికి చాలా వరకు పాటలు ప్రియులరా ఈ చదువులేనోడి చేత ఏసయ్య ప్రియులర పాటలు సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలుగునుగాక, ఎందుకు నన్ను ప్రేమించే వేసయ్య, ఏదేమైనా ఎవరేమని ఇలా ఎన్నో పాటలు ప్రియులరా దేవుడు ప్రభువారు నాకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆ పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచే కృపాభాగ్యము ప్రభు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. పిల్లలు నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నన్ను తాకాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నా జీవితము అంచెలంచెలుగా మారిపోవడం మొదలుపెట్టింది.

యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.